0: వయజనమసి స్వాహ
1: అస్మకృతస్యైనసో వయజనమసి స్వాహ
0: నివాచన సందేనస్తక్రమతస్యావయజనమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనశ్చ గ్రమదస్యా భగజనమసి స్వాహా
0: సుషుప్తశ్చ జాగ్రతశ్చ

0: కృష్ణాస్తిల శ్వేతాస్తిల సౌమ్యావశానుగాః
1: పునందు మే పాపం యత్కింజదురితం మహి స్వాహా
0: నమః శ్రాద్ధం బ్రహ్మ గురు తల్పగః.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagwan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
2: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు దుష్టులెందరైన దొరుకుచుంద్రు మంచివారి చెలిమి మహిలోన దొరుకదు దుష్టులెందరైన దొరుకుచుంద్రు
3: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
2: కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను విలువ గోలు వజ్రం ఒకటి కలదా
3: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
4: Prema swarupulara.
3: Embodiments of love.
4: Ananta jagattulo, akila pranikotilo, manavudu, atyanta unnata sthitini pondinavadu.
3: In this vast universe of infinite number of living creatures, human being is noblest. And highest.
4: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలైన పడి దానిని సంపాదించగలడు.
3: Man, if he loses money, he can regain by struggling hard.
4: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రుడైన కూడాను తాను సంపాదించుకోగలడు.
3: If he loses a friend, he can have another friend in his place.
4: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహమాడి మరొక భార్యని కూడాను పొందగలడు.
3: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ హీ కెన్ గెట్ రీమ్యారీడ్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ వైఫ్.
4: ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు.
3: ఇఫ్ మ్యాన్ లూజెస్ హిస్ షేర్ ఆఫ్ ద ల్యాండ్ హీ కెన్ వర్క్ ఫర్ ఇట్ అండ్ రీగైన్ ఇట్.
4: కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు.
3: మ్యాన్ కెన్నాట్ రికవర్ గెట్ బ్యాక్ ద బాడీ వెన్ వన్స్ ఇట్ ఈస్ లాస్ట్.
4: మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది.
3: హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ ప్రెషస్.
4: జంతువునాం నరజన్మ దుర్లభం.
3: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
4: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
3: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈజ్ మిస్యూజింగ్ ఇట్.
4: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
3: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ to understand the latent divinity and the sanctity behind his life.
4: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
3: The bygone night can never be recovered. It would never come back.
4: అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధములు ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు.
3: The river Yamuna, when once it merges in that vast mighty ocean, it cannot be regained.
4: Manavudu చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు.
3: మ్యాన్ ద ఫ్రూట్ దట్ హీ ఈట్స్ మాస్టిగేటింగ్ వెల్ హీ కెనాట్ రికవర్ ఇట్ ఇన్ ట్రూ ఫామ్.
4: అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
3: Under these circumstances, how do you expect him to know the human value?
4: మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు.
3: Man has so many capacities.
4: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి.
3: The first gift of God to mankind is mati, the mind.
4: రెండవది స్థితి.
3: The second is sthiti, the position.
4: మూడవది పరిస్థితి.
3: Third one is circumstances, paristhiti.
4: నాలుగవది గతి.
3: The fourth one is destiny,
4: మతి,
3: గతి.
4: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
3: These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny.
4: కాని మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
3: In fact, things happen, they come to us, depending on the destiny.
4: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
3: The mind is formed basing on our own conduct and
4: మతి
3: behavior.
4: మతి వలనే గతి, గతి వలనే స్థితి.
3: So it's our mind that shapes our destiny.
4: కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
3: Therefore, in the first instance, man should possess a sacred mind.
4: మతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది.
3: బేసింగ్ ఆన్ హిస్ మైండ్ అండ్ టెంపర్మెంట్ హిస్ పొజిషన్ అండ్ ద వెల్త్ డిపెండ్.
4: ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
3: వెన్ వన్స్ హీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హీ క్యాన్ బి ష్యూర్ ఆఫ్ హిస్ డెస్టినీ అండ్ ది వెల్త్.
4: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
3: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
4: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
3: Man must make use of every material in a sacred way possible.
4: సక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి.
3: He should make use of it in a proper way.
4: చేతిలో ఒక కత్తి ఉంది.
3: You have a knife on hand.
4: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
3: With this knife you can cut vegetables, cook well and partake food.
4: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
3: You can cut even the fruits and appease your hunger.
4: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివాని తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
3: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్ యు కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
4: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైనటువంటి మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
3: We should know in what way we should make use of this material in this world.
4: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి.
3: Human life is gifted with many potentialities.
4: ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: We should also know the sanctity of these capacities.
4: ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది.
3: These are all the gifts of God, grace.
4: మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
3: Human life is a very big clock.
4: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు పిన్నులు ఉంటున్నాయి.
3: దిస్ బిగ్ క్లాక్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ పిన్స్ రిప్రజెంటింగ్ ఇయర్, మంత్ అండ్ ద డే.
4: ఈ మూడు ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి.
3: ది త్రీ పిన్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ పర్ఫెక్ట్ ప్రిసిషన్.
4: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి.
3: ద వే హౌ ది పిన్స్ మూవ్ డిసైడ్ అవర్ లైఫ్ స్పాన్.
4: కాని మానవుడు తన ఆయు ప్రమాణాన్ని గుర్తించుకు పురమే గంటలు కొడుతున్నాడు, ఘన్ ఘన్ ఘన్ అని.
3: బట్ మ్యాన్ బిఫోర్ హీ కమెన్స్డ్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ ద సోజర్న్, ఇన్ ఫ్యాక్ట్ దేర్ హాస్ బీన్ ఎ బెల్ గోయింగ్ ఆన్.
4: ఈ గడియారం నుండి ఉన్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
3: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
4: దినములు
3: days
4: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
3: 3 days constitute a month.
4: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
3: 12 months make an year.
4: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
3: Year it comprises months.
4: నెలలు దినముతో కూడినటువంటివి.
3: A month comprises days.
4: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
3: For most important is the day.
4: కనుక మన నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
3: సో వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ యాజ్ టు హౌ టు పాస్ త్రూ ఎవ్రీ డే.
4: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ద డే హీ సపోజ్ టు స్పెండ్.
4: దినమును గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: దో ద డేస్ పాస్ ఆఫ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు స్పెండ్ ఎవ్రీ డే, హౌ బెస్ట్ హీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ప్రాపర్ మెథడ్.
4: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
3: Everything in this world happens as per the will of God.
4: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
3: Even this truth is not understood by man.
4: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
3: He conducts himself basing on selfishness and self-interest.
4: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
3: Basing on your own thoughts, God will never act.
4: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
3: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
4: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
3: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
4: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
3: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
4: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు.
3: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I got the auspicious occasion.
4: ఆ వ్యక్తి యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి.
3: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
4: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
3: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
4: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
3: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
4: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
3: హౌఎవర్ హీ కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
4: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
3: బట్ వీ హావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
4: ఈ ప్రపంచంలో,
3: ఇన్ దిస్ వరల్డ్,
4: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటుంది.
3: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రమ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
4: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
3: ఇట్ మే బి మోర్ ఇన్ వన్ పర్సన్.
4: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చు.
3: రాదర్ ఇట్ మే బి లిటిల్ ఇన్ అనదర్ వన్.
4: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
3: బట్ ది డిసీజ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, ది డిఫరెన్స్ లైస్ ఇన్ ది క్వాంటిటీ.
4: ఇది ప్రాప్తమైన ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
3: దిస్ డిసీజ్, కామన్ డిసీజ్, కెన్ నాట్ బి రిలీవ్డ్ బై ఫిజికల్ మెడిసిన్.
4: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
3: నార్ కెన్ ఇట్ బి క్యూర్డ్ బై ఎన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్.
4: ఏమిటి ఈ రోగము?
3: వాట్ ఈస్ దిస్ డిజీజ్?
4: అది అహంకారం అనే రోగము.
3: దాట్ ఈస్ ద డిజీజ్ ఆఫ్ అహంకార, ఈగో.
4: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక వాడు అనుభవిస్తున్నాడు.
3: He is not able to understand the cause behind this disease and suffers from
4: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
3: Where is the scope to have ego?
4: అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
3: Where is the need to be egoistic in this world?
4: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
3: He accepts it with all his happiness. He welcomes the disease.
4: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: Make every attempt to know the secrets of this
4: vast world. నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
3: What are the cause for the ego?
4: ఇంత విశాలమైన ప్రపంచంలో,
3: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
4: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
3: ఇన్ దిస్ వరల్డ్ మ్యాప్,
4: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
3: అవర్ భారత్ ఇస్ సో స్మాల్ ఇన్ ద వరల్డ్ మ్యాప్.
4: ఈ భారతదేశంలో,
3: ఇన్ దిస్ భారత్,
4: మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
3: మెడ్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్.
4: ఈ మెడ్రాస్ స్టేట్ లోపల,
3: ఇన్ దిస్ మెడ్రాస్,
4: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
3: కొడైకెనాల్ ఇస్ వెరీ టైనీ.
4: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
3: అండ్ ఇన్ దిస్ కొడైకెనాల్ ఇండివిజువల్లీ స్మాలెస్ట్ క్రీచర్.
4: ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం?
3: సచ్ ఎ టైనీ మ్యాన్ యాజ్ హీ ఇస్, వాట్స్ ద కాజ్ బిహైండ్ హిస్ ఈగో?
4: అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
3: ది గో ఇస్ డ్యూ టు ఇగ్నోరెన్స్.
4: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
3: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హీ విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
4: విచారం చేయాలి.
3: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
4: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారమునకు అవకాశం ఉండదు.
3: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
4: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
3: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యూఆర్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఈక్వలీ డివైన్.
4: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
3: if you want to find out the reason,
4: sarvam vishtumayam jagattu anetundi tattvamu athani endu ledu.
3: He has no idea that the entire universe is divine.
4: Inta vishalamainatundi prapanchamlo nenu entati vadanu anetundi okka bhavamu thani endu ledu.
3: He has no trace of a feeling as to know where he stands.
4: Bhavamulu lenetundi vyaktiye అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
3: బిరెఫ్ట్ ఆఫ్ దీస్ టూ ఐడియాస్ టూ ఫీలింగ్స్ మ్యాన్ ఈజ్ ఇగ్నోరెంట్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ ఈగోయిస్టిక్.
4: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
3: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
4: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
3: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
4: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
3: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
4: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
3: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
4: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
3: And it's the feeling that determines the character.
4: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
3: It is your character that makes you earn the deservedness.
4: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
3: In order to deserve this divinity, we have to develop our character.
4: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
3: To develop character, sacred thoughts should be entertained.
4: ఈ భావములు అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
3: Sacred feelings can be entertained by undertaking good deeds.
4: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
3: In order to good deeds, we should have good thoughts.
4: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
3: It's the thought that's the main cause for all.
4: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
3: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
4: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
3: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
4: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
3: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
4: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
3: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
4: ఇటువైపున పోవాలి అటువైపున రావాలి.
3: The thoughts, the threads are interwoven.
4: పడుగు పేక అంటారు.
3: లెంగ్త్వైజ్ అండ్ ట్రాన్స్వర్స్.
4: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
3: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
4: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
3: బట్ ద థాట్ ఇస్ మెయిన్ వన్.
4: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
3: కౌంటర్ థాట్ ఈజ్ ఇట్స్ ఎబరేషన్.
4: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు. సంకల్పాన్ని మనం అనుసరించాలి.
3: వి షుడ్ నెవర్ ఫాలో ద పర్వర్టెడ్ థాట్.
4: సంకల్పము,
3: సంకల్పము
4: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
3: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
4: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
3: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
4: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
3: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
4: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
3: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
4: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
3: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
4: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
3: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్.
4: మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం?
3: దట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్
4: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైనటువంటి స్థితిగా ఉంటుంటుంది.
3: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
4: మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటుంది.
3: అవర్ పొజిషన్ అవర్ డెస్టినీ
4: సంపత్తి. ఇది సంపత్తి ఏమిటది?
3: వాట్ ఈస్ దిస్ సంపత్తి? వెల్త్.
4: ఈ సంపత్తి అనగా లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
3: సంపత్తి ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
4: సంపత్తి
3: సంపత్తి
4: అనగా సద్విచారము సత్సంకల్పము సద్భావము సన్నడతలు ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
3: సంపత్తి ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ గుడ్ థాట్ గుడ్ ఫీలింగ్
4: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ది కావాలి.
3: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
4: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
3: టు ఎంటర్టైన్ సచ్ థాట్స్
4: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
3: మ్యాన్ బికమ్స్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్ ద మెరిట్ అక్రూడ్
4: పుణ్యఫలం భోగు చేసుకునే అవతారం ఎత్తుతున్నాడు.
3: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
4: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
3: హ్యూమన్ బర్త్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ది
4: పాస్ట్. కానీ పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
3: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
4: ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణం ఏమిటి?
3: What is it that makes us commit sins?
4: దీనికి తన యొక్క వాంఛలే.
3: Desires lead us to sinful acts.
4: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
3: Man watches the world with his eyes.
4: కానీ ప్రకృతిని చూడు.
3: See the world.
4: ఏ విధంగా చూడాలి?
3: How should you see?
4: సమ్యక్ దృష్టి. పవిత్రమైన దృష్టితో చూడాలి.
3: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
4: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
3: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్ బట్ హీ లుక్స్ అట్ ఇట్.
4: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
3: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
4: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
3: దట్ ఈస్ హిజ్ మిస్టేక్.
4: సర్వం విష్ణుమయం జగత్.
3: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
4: విశ్వం విష్ణుమయం జగత్.
3: ది యూనివర్స్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
4: కార్యము.
3: And the universe is the effect.
4: కార్యము కారణము.
3: God is the cause.
4: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
3: The world is the combination of cause and effect.
4: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
3: So we have to consider this universe as the manifestation of the divine.
4: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
3: A foolish man sees it, but yet he says that he sees not.
4: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
3: He has got external looks.
4: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
3: It is animal that has got the external looks.
4: విశ్వ రూపంతో చూచేటువంటిది పశువు.
3: It is the animal that has worldly looks.
4: విశ్వ రూపంతో చూచేటువంటిది మానవుడు.
3: Human beings should watch with the divine prompting behind.
4: కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
3: సో వీ షుడ్ వాచ్ వీ షుడ్ సీ ఇన్ ఎ సీక్రెట్ వే ఇన్ ఎ డివైన్.
4: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
3: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
4: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రము అడ్డు తగలదు.
3: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
4: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
3: హియర్ ఇస్ అనిల్ కుమార్.
4: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
3: హీ హాస్ గ్లాసెస్ హియర్ ద స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
4: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
3: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్ యట్ హీ సీస్ త్రూ దెమ్.
4: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు
3: when once we wear the glasses of love
4: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
3: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
4: Kanukane prema drushtiki manu ye vidhamainatunte addu tagaladaniki veelu kadu.
3: So for this vision of love, nothing can come in the way.
4: Maravuniki pradhanamainatu pranam premane.
3: And the main life principle is
4: premane lekundina biddanaina talli preminchadu.
3: And if there's no love, the child and mother
4: varinaina bharta preminchadu.
3: The husband will not love
4: mitrudaina maraku mitrudini preminchadu.
3: There will be no friendship between the two individuals.
4: Jeevudaina devunni preminchadu.
3: Individual can never be near God.
4: Kanukane premane jeevunni devuniga marustundadi.
3: It is love that makes the individual divine.
4: Kanuka manavatvanni daivatvanga marchadaniki ప్రేమ ఒక్కటే ప్రాణము.
3: హ్యూమన్నెస్ హ్యూమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డివినిటీ త్రూ లవ్.
4: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
3: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
4: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండదు ఈ హృదయము.
3: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్
4: ఇన్
3: హ్యూమన్ హార్ట్. ఇస్ సింగిల్ సోఫా.
4: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
3: వెన్ లవ్ ఇస్ సీటెడ్ నో వన్ ఎల్స్.
4: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
3: హేట్రెడ్ హాస్ నో ప్లేస్ దేర్.
4: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
3: జెలసీ హాస్ నో ప్లేస్ దేర్.
4: దిస్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
3: హ్యూమన్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్. ఇట్ ఇస్ సింగిల్ సోఫా.
4: దీంట్లో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
3: గాడ్ అలోన్ కెన్ సిట్ దేర్.
4: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి ఒక విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
3: వెన్ వన్స్ గాడ్ సిట్స్ ఇన్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ లవ్.
4: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
3: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless. What was the prayer of Gopikas in those days?
4: Prema tattvanni varu prarthistu vacharu.
3: They prayed to this principle of love.
2: Prema rahita marubhumulalo.
3: In this barren land, bereft of love.
2: Premaankuramunu pempunda.
3: For the seeds of love to sprout up.
2: Premaveshamuto.
3: With all the emotion of love.
2: Prema

0: As there's downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళి గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for
1: ప్రేమ
0: heavy
1: వర్షం
0: rain.
1: చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination.
1: ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలం.
0: When we find the samps saplings of love sprouting up,
1: అందరూ ప్రేమమయులే,
0: we will know the principle of
1: love. ద్వేషం ఎక్కడుండాలి?
0: Then where is the scope for hatred?
1: మదాలస,
0: మదాలస,
1: తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: ఆల్ ద సన్స్ షీ బిగాట్,
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్స్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: యాజ్ ద చైల్డ్ వాజ్ కెప్ట్ ఇన్ ఎ స్వింగ్,
1: అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది.
0: షీ యూజ్డ్ టు సింగ్ ద లలబీ ఆఫ్ విజ్డమ్ యాజ్ ద చైల్డ్ టేక్స్ టు స్లీప్.
1: ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చి,
0: అండ్ యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ హీ ఈజ్ సెంట్ టు ద ఫారెస్ట్.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద 3 సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ ఫోర్త్ సన్ ఆల్సో వాస్ బోర్న్.
1: మదాలస భర్త వచ్చాడు.
0: ద హస్బెండ్ ఆఫ్ మదాలస కేమ్ దేర్.
1: మదాలస, నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: మదాలస, హూ విల్ రూల్ దిస్ కింగ్డమ్ ఆఫ్టర్ మీ?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఎ బ్లైండ్ కింగ్డమ్ విదౌట్ ఎ కింగ్.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ కీప్ హిమ్ విత్ యూ ఎనీ లాంగర్.
1: కనుక వీనిని ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: హస్బెండ్ ఫాట్, ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్, టెలింగ్ దట్ హీ కెనాట్ కీప్ ద చైల్డ్ విత్ మదర్.
1: రాజా,
0: షీ ఆల్సో సెడ్, ఓ కింగ్,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: ద వైఫ్ సెడ్, ఐఎమ్ హెల్పింగ్ చిల్డ్రన్, ఐఎమ్ నాట్ హార్మింగ్ దెమ్.
1: ఏ విధమైన బోధన చేస్తున్నాను?
0: వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఐఎమ్ గివింగ్ టు దెమ్.
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ గివింగ్ దెమ్ వరల్డ్లీ టీచింగ్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్,
1: తమసి అని ఏటి పరుపుత పరచి,
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ
1: ఆరుకమసి,
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో,
0: పీపుల్ ఆల్ ద 7 వర్ల్డ్స్ జాయిన్ టుగెదర్ ఇన్ సింగింగ్ లలబీ టు గాడ్.
1: ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటివి.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఆత్మిక్ విజ్డమ్.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైన రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లలబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్, ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: ఆల్ దీస్ లలబీస్ ఆఫ్ వరల్డ్లీ సాట్ ఆర్ నెగటివ్.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: ద లలబీ ఆఫ్ ది డివైన్ థాట్ ఈస్ పాజిటివ్.
1: పిల్లలను పోషించవలసింది, పిల్లలను ప్రేమించవలసింది,
0: వన్ హ్యాస్ టు లవ్ చిల్డ్రన్,
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది,
0: ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్స్.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: దే షుడ్ నెవర్ చేంజ్ దేర్ ఎయిమ్.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: దట్ ఎయిమ్ హ్యాపెన్స్ టు బి గాడ్ హియర్.
1: ఇది ఏ మానవులత్వ దివ్యత్వం.
0: దిస్ ఇస్ డివినిటీ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడిగా పుట్టి,
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్,
1: ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ బై గాన్,
1: కానీ మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ద మ్యాన్.
1: గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: హ్యూమన్ బీయింగ్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్?
1: మొట్టమొదట మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: సో హ్యావ్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ ద డివినిటీ వుడ్ మేనిఫెస్ట్.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాగుణములు. ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదాసే
1: సత్యమనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చెప్తున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ,
0: ప్రేమ లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
1: శాంతి, శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: పీస్ ఇస్ ఆల్సో నారో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ఫాక్ట్ యూ గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్. ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుండాలి.
0: యూ ఫైండ్ ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బుకు మూల కారణం ఏమిటి?
0: ధర్మాన్ని
1: ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద

0: దానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
0: బల్బు.
1: ద బల్బ్.
0: ఈ బల్బుకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ బిహైండ్?
0: వైరు.
1: ద వైర్.
0: వైరుకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద కాజ్?
0: కరెంట్.
1: ఇస్ ద కరెంట్ దట్ ఫ్లోస్.
0: ఈ కరెంట్ అనేటువంటిది వైర్ ద్వారా వచ్చి బల్బులో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద వైర్ అండ్ గెట్స్ ఇన్ టు ద బల్బ్.
0: సత్యమే కరెంట్.
1: ట్రూత్ ఇస్ ద కరెంట్.
0: ధర్మమే వైరు.
1: ధర్మ ఇస్ ద వైర్.
0: శాంతియే బల్బు.
1: పీస్ ఇస్ ద బల్బ్.
0: ప్రేమనే లైట్.
1: లవ్ ఇస్ ద లైట్.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్
0: శాంతి అనే
1: లవ్ ఆఫ్ లైట్,
0: చక్రమైనటువంటిదిగా ఉంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద బల్బ్ ఆఫ్ పీస్ ఇన్ ప్రాపర్ కండిషన్.
0: ఈ బల్బ్ చక్కగా ఉండినప్పటికీ వైర్ చక్కగా లేకపోతే అందులో కరెంట్ ప్రసరించదు.
1: దో ద పీస్ ఆఫ్ బల్బ్ ఇస్ వెల్, బట్ ద వైర్ ఆల్సో షుడ్ బి ప్రాపర్.
0: ప్రాచీన కాలమునందు,
1: ఇన్ ఏన్షియంట్ డేస్,
0: అన్నం బ్రహ్మ. ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ.
1: In ancient days, before partaking food, they say, food is God.
0: Raso vai Vishnuhu.
1: Raso vai Vishnu. Water is God.
0: Chusara. Annam Brahma. Raso Vishnuhu.
1: Food is God. Water is God.
0: Inka padarthame. దీని యొక్క సంపూర్ణమైనటువంటి తత్వం శక్తి ఈశ్వరుడు.
1: ఈశ్వర సింబలైజెస్ ద పవర్ ఆఫ్ ద మెటీరియల్.
0: వారు భుజించేటువంటి వారు.
1: దే ఆఫర్ ప్రేయర్స్ లైక్ దట్ అండ్ స్టార్ట్ ఈటింగ్.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
1: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ సస్టైన్స్ మై బాడీ.
0: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
1: ద బాడీ సస్టైన్ టేకింగ్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
0: సంచరించేటువంటి ఒక రసమైనటువంటిది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సేఫ్ గార్డ్స్ దిస్ బాడీ.
0: స్థూలమైన ఆహారము దేహంగా తయారవుతుండాలి.
1: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్ బికమ్స్ ద బాడీ.
0: సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి.
1: ద సటిల్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ ద మైండ్.
0: సూక్ష్మమైనటువంటి యొక్క రసము,
1: సట్లెస్ట్ పార్ట్,
0: వాక్కుగా వస్తుండాలి.
1: కమ్స్ అవుట్ బై వే ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కనుక దేహము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
0: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఈ ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్. ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: సంకల్పము,
1: ద థాట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: కర్మ
1: అండ్ ద డీడ్,
0: మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ.
1: వేదాంత కాల్స్ దిస్ త్రీ ఎస్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
0: అనగా హృదయము,
1: ద హార్ట్,
0: అనగా సంకల్పము,
1: ద థాట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: క్రియ
1: అండ్ ది యాక్షన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: షుడ్ వర్క్ టుగెదర్.
0: కానీ మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు.
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్ దే ఆర్ నాట్ యునైటెడ్ ఎనీ లాంగర్.
0: అన్యత్ వచస్, అన్యత్ కర్మ, అన్యత్ ఎవరు వాడు? దురాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
0: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
1: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మూడింటి యొక్క భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
1: When these three at variance, that is wickedness.
0: Atma okkate ainappatikini,
1: though atma is
0: mahatma,
1: one,
0: duratma anetunte rendu perunu vahistu undu.
1: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
0: ఈ దురాత్మ తత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు.
1: దిస్ దురాత్మ వికెడ్ మ్యాన్ విల్ నెవర్ ఎంజాయ్ పీస్.
0: కారణమేమనగా సత్యమనే కరెంట్ అక్కడ లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో
0: కరెంట్
1: ఆఫ్ ట్రూత్. కరెంట్ ఫెయిల్ టోటలీ.
0: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
0: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
1: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
1: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
0: మానవత్వంగా జనరేషన్.
1: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ ఎ జనరేషన్.
0: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటి జనరేషన్.
1: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్
0: ఆల్. ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్, వి బికమ్ ఎ జనరేటర్.
0: ఎక్కడ కరెంట్ ఫెయిల్ కాదు.
1: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
0: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
1: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్, దట్ షైన్స్.
0: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
1: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
0: ఒక చిన్న ఉదాహరణ.

0: A small example.
1: అన్నింటికి నీ మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఇస్ వన్ ఫర్ ఆల్.
1: మన రూముల లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: We have separate lights in every room.
1: కానీ మెయిన్ స్విచ్ మనం ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
0: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
1: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలో లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
1: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
0: What is this main switch?
1: అది ఏ హృదయము.
0: That is the heart.
1: హృదయములో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: When once we develop love in our heart,
1: అన్ని హృదయాలు all hearts
0: shine.
1: మరి ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the spiritual practice we should undertake?
1: తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: We should pray not for our own selves and the family.
1: అనగా మన ప్రేమను మన ప్రేమ నిండుకు నింపుకోవాలి.
0: We should fill our hearts with love.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: Having filled it so, we should share with everybody.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: How do you fill it?
1: సత్య ధర్మము చేతనే నింపుకోవాలి.
0: We have to fill it up with truth and righteousness dharma.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలో వస్తాయి.
0: When the tank is full of truth and righteousness, you draw the same out of taps. What are these taps?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: Our looks are
1: మన ఇయర్ ఒక ట్యాప్.
0: Audition tap.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: Speech.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: Hand.
1: అన్ని మన ట్యాప్.
0: All these senses limbs
1: are taps. ప్రేమమైనటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడాను పంచభూతములు ఎందుకు కూడాను ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: When the heart is full of water of love, the same flows out through the taps.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: Whatever you say, it is acceptable to society.
1: కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: We should keep the progress of the society.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: You should never consider your selfishness that important.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self live by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు అనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: Today you follow several spiritual
1: paths. మీరు సాధనలు చేసినా చేయకపోయినా,
0: whether you do it or not,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: The primal basis is
1: ప్రేమ. లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: Without love, whatever you may do, it turns artificial.
1: ఆర్టే.
0: It all lands down to
1: ప్రేమతో కూడినటువంటిదే హార్ట్.
0: That with love is heart.
1: Heart is inside, art is outside.
0: Heart is inside, art is outside.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్
1: మెయిన్ స్విచ్ మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్, మెనీ టీచ్.
1: కానీ వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికములో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: In spiritual path, love is the main, the only thing, none else.
1: భజన చేయి,
0: do bhajans,
1: జపములు చేయి,
0: ధ్యానం
1: చేయి,
0: and meditation.
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగి
1: ఏంటో వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్
1: మెడిటేషన్. అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్,
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యూ హావ్ టు కాన్సన్ట్రేట్. Writing and reading.
1: Walking and talking. Eating and sleeping.
0: Everything is meditation.
1: మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే,
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటి లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమైన కలిగినటువంటి యొక్క మార్గం అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖధ్యానము అంటారు.
0: Some say meditation a comfortable posture.
1: Comfortable.
0: Comfortable.
1: ఏమిటి కంఫర్ట్?
0: What is this comfort?
1: Physical comfort.
0: Physical?
1: Mental comfort.
0: Or mental?
1: Indian comfort.
0: Or sensual?
1: Indian comfort.
0: Or intellectual?
1: Comfort.
0: What?
1: కాదు కాదు.
0: Nothing whatsoever.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: And our heart should be comfortable.
1: ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు.
0: For this body there is no comfort as such.
1: చిడిగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి ఒక చలనం జరుగుతూనే ఉంటుంటది.
0: In spite of the fact that we want to sit steady, there will be some movement or other.
1: Slow and steady win the race.
0: Slow and steady wins the race.
1: ఏది రేసు?
0: What is
1: this? రేసు.
0: Life is a race.
1: ఏది slow?
0: What is slow?
1: తొందరపాటు పడవద్దు.
0: Never be in a hurry.
1: Haste waste makes.
0: Haste
1: makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: తొందరపాటు నువ్వు పడవద్దు.
0: Never be in haste.
1: ఏదో చిక్కినవన్నీ నువ్వు అసాధనలా చేయవద్దు.
0: Don't follow everything that is available on hand.
1: ఏది చేసినా నేను దైవ సాధనే.
0: Whatever I do, that is
1: అంతా దైవ స్వరూపమే.
0: Everything is divine form.
1: ఎవరితో నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టే.
0: I may talk to anybody. I am talking to God.
1: కాబట్టి ఎక్కడికి నేను వెళ్ళినప్పటికి నీ దైవ ప్రదక్షిణే.
0: I may go around anywhere. It's a cambulation.
1: ఏ మాట చెప్పినా దైవ మంత్రమే.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once you have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ సాధనమును అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్. ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు
0: man today
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్తవృత్తి నిరోధక.
0: What is
1: పతంజలి యోగము?
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటది.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ద డిజైర్
1: పాజిటివ్ అనేటువంటిది జ్ఞానము. అది గుంటలో పెట్టినా కానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్ వీల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్ యూ
1: ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: మిత్రుడు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: ఈవెన్ ఇఫ్ ఫ్రెండ్ ఇస్ లాస్ట్ యూ కెన్ హ్యావ్ హిమ్. ఆల్సో ద వైఫ్ ఈవెన్ షీ లాస్ట్.
1: దేనికోసమని?
0: వై ద బాడీ ఇస్ గివెన్?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రీచ్ గాడ్.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: అంటిల్ వీ రీచ్ గాడ్, నిద్రాహారములు మాని, బాడీ
1: నిద్రాహారములు మాని,
0: we cannot sacrifice
1: sleep. ఏదో కొన్ని సాధనలు సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ షుడ్ నాట్ వీకెన్ అవర్ బాడీ.
1: భిక్షాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం.
0: ఫుడ్ ఈజ్ ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద క్లాత్ ఫర్ ది ప్రొటెక్షన్.
1: కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: వీ హావ్ టు టేక్ ఫుడ్
1: తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: యాజ్ పర్ ద క్లైమేట్ వీ షుడ్ పుట్ ఆన్ ద డ్రెస్.
1: దేనికోసం? దేహాన్ని సంరక్షించుకునే.
0: వాట్ ఫర్ దీస్ టు? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. వై దిస్ బాడీ?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బాడీ ఇస్ గివెన్.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గివెన్ టు అండర్టేక్ ఆల్ సర్వీస్ activities.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ సర్వీస్?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: సర్వీస్ ఇస్ ద పాత్ టు రీచ్ గాడ్.
1: అదే భజన.
0: దట్ ఇస్ భజన.
1: అదే ధ్యానము.
0: మెడిటేషన్.
1: అదే యోగము.
0: అదే యోగ.
1: అదే కర్మలు. అదే తపస్సు.
0: గుడ్ డీడ్స్.
1: తపస్సు.
0: పెనెన్స్.
1: తపస్సు.
0: పెనెన్స్.
1: తపస్సు.
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: అనగా
0: మీనింగ్
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: ఇఫ్ యు డూ ఆల్ డీడ్స్ విత్ లవ్ and if you work to with if you work and speak with a feeling in utter unity, that's penance.
1: Manasu oka vaipuna,
0: mind on one side,
1: vaak oka vaipuna,
0: word different,
1: karma oka vaipuna poyinappudu adi tamasso avutundi.
0: Action in different direction is tamas, darkness.
1: Tapasuku tamasuku undinatundi bedhanni mottamota gurtinchali.
0: We should know the difference between tapas, penance, tamas, the darkness. Premato
1: meemu hrudayanni nimpukoni ye panaina chey adi sadhana kendane pothundi.
0: Whatever you do with love in your heart, it is tapas penance.
1: Vedamu sarva karma bhagavat pityartham ani cheppindi.
0: So Veda wants you to offer all deeds to God.
1: Ye panna idanta bhagavat pityartham chestunnanuku antakante goppa dhyanam ekkadundi?
0: Whatever you may do, take it as an offering to God.
1: Bhajan ekkadundi?
0: There is no other higher bhajan.
1: Antakante goppa pooja ekkada untundali?
0: There is no other greater worship than that.
1: Ekkada ledu.
0: Nowhere.
1: Oka pooja room ku poyi,
0: you go to pooja room,
1: patamana petti, oka vigrahanni petti, dani pooja chesinanta matram daivaniki andadu.
0: You have got an altar there, keep an idol and a picture and worship. It's not so.
1: Daivamu Vishwaswarupudu.
0: God is the manifest in the form of universe.
1: Vishwaswarupudainatundi Paramatmaniki nee pooja enta matramu.
0: God who is universal, you cannot narrow him down.
1: Bhagavantuni kuda nu sankuchita parichinatundi vaadu avtavu.
0: Never limit God.
1: Kabatti ananta swarupudainatundi Bhagavantuniki anantamaina premane manu penchukovali.
0: God is so infinite and vast. So your love also should be like that.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: It's very easy to develop infinite love.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: So long you have body attachment, love is narrow.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: All bodies are divine.
1: సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
0: God has 1,000 heads, 1,000 feet, 1,000 hands and so on.
1: అందర్ని ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: It is all addition, plus plus plus.
1: I plus you, I plus you, I plus you, I plus you, I plus you. ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: Go on adding, I plus you, I plus you. Then you know that all are one.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి I plus you.
0: Then if you just limit to the family, I plus you.
1: We అవుతుందంటే.
0: I plus you come to we.
1: We plus you.
0: We plus you. We.
1: Not we plus you. We plus we.
0: We plus we. We.
1: అంతా ఒకటే అయిపోతారు.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ గాడ్. Brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: దీనే భగవద్ గీత. మమై వంశో జీవ లోకే జీవ భూత సనాతనః. మీరందరూ సనాతనులే.
0: This what Gita says, that you are ancient.
1: నూతనులు కాదు.
0: You are not new.
1: ప్రాచీనులు కాదు.
0: You are not ancient.
1: సనాతనులే.
0: You are ancient.
1: ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే.
0: యూ బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్.
1: ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఈజ్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంత బల్బ్స్ అంతా ఉన్నాయి.
0: హియర్ యూ ఫైండ్ వన్ బల్బ్ దేర్
1: కనిపిస్తున్నాయి.
0: Bulbs are different.
1: Kani current okkate anittuna.
0: But current is one and the same.
1: Aa satyanni manam chakkaga gurtinchali.
0: We have to understand this truth clearly.
1: Appudu bhedamlo manaku aavirbhavinchadu.
0: Then there will be no differences within us.
1: Kanuka ekatvanni pondadaniki taginatundi prema tattvanni penchukovalani నేను ఆశిస్తున్నాను.
0: టు అటైన్ ద డివినిటీ భగవాన్ ఎక్స్పెక్షన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ప్రేమ. తప్ప మరొకటి లేనే లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ ఎల్స్ బియాండ్.
1: ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటిగా ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి.
0: ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ ఆర్ ట్రేట్స్.
1: భగవంతుడు గుణరహితుడు.
0: గాడ్ ఈజ్ అట్రిబ్యూట్లెస్.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లెస్,
1: సుఖదం,
0: సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయలిజం,
1: సదృశ్యం,
0: ఎథీరియల్,
1: సమత్యాదిత్యం, ఏకం,
0: నిత్యం
1: విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: When God has no attributes, why should he attribute attributes to
1: prema gunam kaadu.
0: Love is not an attribute.
1: Adi swabhavamu.
0: It is the nature.
1: Swabhavamu.
0: Swabhava.
1: Atma yokka bhavame prema.
0: Swatma. That is atmic feeling, love.
1: Kanaka ivanta gunamula kinda teesukoni satyavantudu, dharmavantudu, shantivantudu, ivanta gunalu.
0: We should not take them as attributes or qualities.
1: Annintikini premane pradhanamu.
0: Love is the most important
1: prema
0: thing.
1: Prematho neevu maatadu.
0: Speak with love.
1: Adi satyam avutundi.
0: That is truth.
1: Prematho neevu panu cheyi.
0: Act with love.
1: Adi dharmam avutundi.
0: That is dharma.
1: Prema chey neevu hrudayanni chintinchu.
0: Think of love.
1: Adi shanti avutundi.
0: You will be in peace.
1: Prema chethe premane prakashinchuko.
0: And love shines through love by love.
1: Premane అయిపోతుంది.
0: And everything gets unified into love.
1: అన్నిటి యందు ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: Like the inner current, there is love.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు.
0: When once man develops love day by day more and more, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbances.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితూ జీవితంబు. పొట్టకు

0: కోసి అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ వితిన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్ విత్ ఆల్ దిస్. వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డిరైవ్డ్? ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kaalamunu adhikanga kudunu viniyogistunnaru. Kani aa kaalamulo okka chana kaalamaina kudunu daiva chintanaku viniyogichatamu saadhyam kaaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దేర్ ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మంది మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramalu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manashanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడగ వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ సో మెనీ ఆఫ్ ది యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ టు ఎంజాయ్ ప్లెజర్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: కానీ నిజంగా విచారించి దాన్ని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: ఇఫ్ యు జస్ట్ ఇన్వెస్టిగేట్, థింక్ ఓవర్, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, వాట్ ఫార్ ఇస్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: కానీ నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫార్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్,
0: రోగముల బ్రగ్గడు కేగ సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్,
0: దారి సంచలనము దుంపు పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: Kani atti satyanni gurtinchukuneetuvanti vyaktulu chaala takkuva.
1: However, this basic truth is recognized by very few people.
0: Manam enni karmalu aacharinchinappudiki ee manasika sambandhamainatuvanti oka shantiki manam poorthi kontha varaku daahuduham kavali.
1: Whatever action we may undertake, how many number we may discharge, but we should keep in view the peace.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్తే అని కూడా మనకు కలిగింపదు.
1: When there is no peace, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నియో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ సాడ్ that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ మనోభిష్టమును నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: మియర్ వర్డ్స్ వుడ్ నాట్ సాటిస్ఫై యూ, బట్ భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్.
0: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ప్లేసెస్ వేర్ దేర్ షార్టేజ్ ఆఫ్ వాటర్.
0: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
1: There are people without food.
0: కాని ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: Don't be worried of these two, the water and food.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: God is not stone-hearted, rough.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: God has got soft, tender, delicate sensitivity.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: భగవాన్ ఫీల్స్ 100 times మోర్ ఫర్ యూ దాన్ యువర్ ఓన్ సఫరింగ్.
0: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
1: డోంట్ బి వరీ, డోంట్ ఫీల్
0: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
1: ఎంటర్టైన్ ద ఫీలింగ్ దట్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఈవెన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ఎ మౌంటైన్ విల్ సర్టన్లీ వానిష్ అండ్ డిసపియర్ జస్ట్ లైక్ మిస్ట్.
0: కనుక మీరు ఈ కష్టములకై మీరు బాధపడకండి.
1: డోంట్ ఫీల్ సాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి కష్టములు వస్తుండే ఉంటుంటాయి.
1: వరల్డ్లీ డిఫికల్టీస్ డూ అపియర్.
0: మీకు మాత్రమే కాదు కోటీశ్వరులు కూడా వస్తుంటాయి.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ఏ మిలియనేర్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్.
0: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులుంటాయి.
1: హౌఎవర్ దే హావ్ సో మెనీ డైమెన్షన్స్ టు హైడ్ దేర్ ఓన్ సఫరింగ్.
0: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరిని బాధలు పడుతున్నారు.
1: సిన్స్ వీ కెనాట్ కవర్ అప్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈస్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు దీస్ స్మాల్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్. డోంట్ ఫీల్ సాడ్.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: హ్యావింగ్ పుట్ ఆన్ ద వెస్చర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, వన్ హ్యాస్ టు పాస్ త్రూ దీస్ డిఫికల్టీస్.
0: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: బాడీ మే సఫర్ బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ బట్ సీ దట్ యువర్ మైండ్ ఈస్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: In fact, mind is the foundation for every human being.
0: మానసిక సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: Without mental peace, all physical comforts and conveniences are useless.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గములో మనకు నివారణ కాదు.
1: There is no other path to enjoy mental peace other than singing the glory of God.
0: కనుకని ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ థింక్ ఆఫ్ గాడ్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ You are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
0: దైవము దీనుల దగ్గరనే ఉంటుంటాడు.
1: God always in the company of four laws.
0: బాధల పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
1: God is always with suffering.
0: కనుకనే దైవము ఎక్కడో దూరంగా లేడు.
1: God is not at a distance.
0: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
1: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
1: నో బడి విల్ స్టాండ్ బై యూ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్ ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా.
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
0: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
1: భారతీయస్ దో దే సఫర్ దో దే హావ్ సో మెనీ డిఫికల్టీస్ యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. They sing in praise of him. Therefore, this country is this much prosperous because of constant thought of God.
0: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
1: Many countries enjoy so many forms of convenience.
0: Kani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
1: But they do not have mental peace.
0: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుని యొక్క భాగ్యమే తప్ప ఇతరులకు ఇట్టి భాగ్యం లభించటం లేదు.
1: Mental peace is the property of Bharatiyas. Which is not present anywhere.
0: భారతీయులకు భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
1: In fact, it is the good fortune of Bharatiyas to have this mental peace.
0: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
1: It is the culture of Bharat which is responsible for all the protection that we have been enjoying over ages.
0: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగానూ వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్ డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
0: మానసిక శాంతి నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
0: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
1: కంటిన్యూ నామస్మరణ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ కంటిన్యూ డూయింగ్ దాట్.
0: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
1: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంత నిలయం యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
1: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
1: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
0: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: All the pleasures, comforts and conveniences, they are useless.
0: కానీ కొంతమంది ఓర్వలేనటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పనిచేయాలి కాబట్టి వీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
1: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్ బెండ్ డౌన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, దట్ దే మే సే లైక్ దట్.
0: అవన్నీ అసూయాపరులు బోధించేటువంటి బాధలే.
1: That's all the teaching of jealous people.
0: కరుకని మీరు అట్టివారితో మీరు ఏమాత్రమో ఏకీభవించగా నిరంతరం కూడాను దైవ చింతన మాత్రం మరవకుండా చూసుకోండి.
1: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
0: మీకు తెలియకపోవచ్చును ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
1: You may not be knowing. Many people are suffering in all the villages, towns.
0: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
1: They have been suffering from physical ailments and mental agitations.
0: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
1: Only Bharatiya knows the procedure how to be blissful at the mental level, being free from mental disturbance.
0: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
1: ఆల్ ద సఫరింగ్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఎండీవర్ అండ్ పర్స్యూట్ టు ఎంజాయ్ ది మెంటల్ పీస్.
0: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ కంఫర్ట్ బియాండ్ ద మెంటల్ పీస్.
0: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: వన్ కెన్ బి మెంటలీ పీస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ బజార్ ఆర్ స్ట్రీట్స్ ఆర్ మార్కెట్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది కానీ ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ that we can be blissful by thinking of God only.
0: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేతే మనకు లభిస్తుంది కానీ అన్య చింతన చేతే మనకు ఏమాత్రము లభించదు.
1: Therefore we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a problem.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతరి చింత.
1: బాయ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లివింగ్.
0: చెరుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: అండ్ మిస్టరీ.
0: సర్వచింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
1: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
0: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
1: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
0: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవి కానీ కర్మలు మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
0: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
0: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
1: Therefore, the fruit of action is peace.
0: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి ఈ కష్టంలంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
1: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
0: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
1: Difficulties come to confer happiness at the end.
0: కాని ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
1: However, we will not be noticing the happiness during the time of suffering.
0: కాని కాలం గడిచిన కొలది ఈ కష్టంలో మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
1: As times pass by, will be surprised to note how difficulties have ended up in giving us joy.
0: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమనే వస్తున్నాయి.
1: So difficulties do come only for our own
0: కష్టములన్నీ చింత.
1: All the rest are worry.
0: అనుభవించుట ఒక చింత.
1: Experience.
0: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వి థింక్ ఈజ్ ఆల్సో వరీ.
0: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ కన్ఫర్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యందు తరగనటువంటి ఆస్తి, పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
1: దేర్ లైస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ ఇన్ఫినిట్ జాయ్, ఇన్ఫినిట్ లవ్.
0: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
1: It is this love that is infinite. There will never be shortage.
0: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
1: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
0: చంటి పిల్లలు కానీ లేక ఇంకే మనుషులైనటువంటి యొక్క మృగములు కానీ పాటలు పాడుతూ ఉంటుంటే ఎంతో హాయిని అనుభవిస్తుంటాయి.
1: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
0: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైన హృదయమైన కరిగి ప్రవహిస్తుంది.
1: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting.
0: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము, చూస్తున్నాము.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవలేషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
0: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
1: వీ మే పాస్ త్రూ డిఫికల్టీస్ బట్ యెట్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ అహెడ్ ఆఫ్ యూ.
0: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే
1: if you dig a pit anywhere at some spot
0: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
1: ఆల్ దట్ the dirt, the soil that you just take it out and keep
0: కానీ
1: it.
0: దాని పక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
1: Deeper the pit here and the top bigger the hole over
0: ఇంత పెద్ద గుంత ఉంటుండాలి అని భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of the pit there.
0: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
1: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
0: కనుక మీరు ఎన్ని కష్టపడి పడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలే మన సుఖములు కూడా ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ది పిట్ యు ఫైండ్ ది హీప్ ఆఫ్ సాయిల్ దేర్.
0: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
1: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
0: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
0: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
0: ఫెల్ ఏ విధంగా నేను బూడ్చటము.
1: How can I cover it up?
0: ఏ విధంగా నేను భరించటము?
1: How can I bear?
0: బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
1: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
0: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
1: This you can experience through devotion.
0: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండాలి. కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్స్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో.
1: You have come here with lot of love for Bhagavan.
0: Adi prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
1: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
0: Akkada poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinatundi gunta yokka bhootu పూర్తి చేసుకోవచ్చును.
1: ద మూమెంట్ యూ రికాల్ అండ్ రికలెక్ట్ ద బ్లిస్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ హియర్ బ్యాక్ హోమ్ యూ విల్ న్యాచురలీ ఫర్గెట్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: The difficulty, the happiness, the pleasure and the pain go together.
0: దీని విడిది ఎవ్వరి వశమకారు.
1: It is impossible for anybody to separate them.
0: కనుక కష్టము భరించలేని సుఖం పటందరు.
1: The fructification, fulfillment of pain lies in pleasure.
0: కనుక కష్ట సుఖములు మనకు వచ్చిండేటువంటిదంతా సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness.
0: Prema sarupulara,
1: embodiment of love.
0: Meeru taraganetunte yokka aasti oka prema.
1: You have got this boundless love within
0: you. ఆ ప్రేమనే భగవంతుని యొక్క ప్రాపర్టీ.
1: Your love is the property of Bhagavan.
0: కనుకనే మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: See that you grow in love.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమ దీనికి చోడునీడై మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతుంది.
1: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
0: మన ఆస్తి పాత్రలంతా ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
1: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
0: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Our true wealth is only love.
0: ప్రేమ కరిగేటువంటిది కాదు.
1: And this wealth of love will never diminish.
0: కానీ తరిగేటువంటిది కాదు.
1: It will never run short.
0: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
1: It goes on increasing ever and ever.
0: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చును.
1: Those that have realized the significance and the nature of love will know that.
0: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
1: You went around all the streets there in Puttaparthi spreading joy to everybody. That must have given you bliss.
0: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
1: In times of pain, sing loudly, full throated.
0: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానిని భయపడకండి.
1: Never think that others are going to make fun of you.
0: ఎవరేమనుకున్నా కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
1: Let anyone think as they wish, but have the conviction that you believe in God. Sing His glory.
0: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
1: Then you will have all the divine power.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ఇక్కడ చేరటం,
1: all of you assembled
0: here, ఎంతో ఆనందము.
1: All of you assembled here and made Bhagavan very, very happy.
0: మీకందరికీ ఆనందము, సౌఖ్యము, సంతోషము, శాంతి అన్ని కూడా లభించాలని నేను ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉంటాను.
1: భగవాన్ ఆల్వేస్ విషెస్ అండ్ బ్లెసెస్ యూ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ ఎటర్నల్ బ్లెస్, ఎటర్నల్ పీస్, ఎటర్నల్ హ్యాపీనెస్.
0: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
1: You are happy because of number 5,000 here.
0: ఈ 5,000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
1: Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today.
0: Idiye meekani achayanga maaripoyi,
1: this prasadam you are going to have here will be infinite.
0: Ee kashtamulu nashtamulu annitinchi chayamanta kudanu nivarana avutundi.
1: And it is going to make you free from all your problems, worries and anxieties.
0: Anni kudanu ikkada aanandangane free gaane labhincheetuvantivi.
1: Everything is available free here, totally free.
0: ఎక్కడే గాని భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును చెడగొట్టుకోవడు.
1: God never expects money. He will never make his name spoiled that way.
0: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
1: Where there is money, there will be disrepute.
0: కనుక స్వామి యొక్క ఆస్తి అంతా ప్రేమమే.
1: Bhagavan's property is love, love.
0: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
1: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుందంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఆల్ యువర్ యాక్షన్స్ విల్ బి ఫుల్ఫిల్డ్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ totally free and enjoy his blessings.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ikkada vachinanduku mee hrudayallo premanu poorthi nimpukondi.
1: Having been here, fill your hearts totally with love.
0: Puramu ikkadiki vachete vadanta kudanu oka singer undetunte vaadu.
1: Earlier there was one singer.
0: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
1: He used to visit this place frequently.
0: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడా పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
1: Goes on singing all the time, all over, wherever he moves about.
0: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పొంగిపోచేస్తుంది.
1: This music rendered by them made everybody blissful.
0: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
1: Rajeshwar Rao used to sing here, "Oh Krishna, sing the melody. Sing through with your flute along the shores of Yamuna. Oh God, sing for us."
0: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
1: The feelings are best known to himself.
0: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
1: Wherever they are liberated.
0: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
1: Those that make business of the music can never be blissful and happy.
0: కానీ వారు ఎప్పుడు కూడా ఈ బిజినెస్ కు దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
1: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
0: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటది.
1: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
0: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
0: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
1: Therefore that would remain with us permanently, eternally, is only God's name.
0: ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
1: We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within.
0: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
1: Repetition of God's name will earn God's merit, the punya, lots of it.
0: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
1: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
0: Karaka kevalam bhaktini maatrame poshinchadam kaadadi yuktini raktini anuraktini bhaktini meer edo hrudayamlo nena kodanu aa bhagavat nama smaran chestunnarandi.
1: We may not be able to sing loudly, we may not have sufficient energy to do so, but we can sing within.
0: Tappaka ade meeku

0: all levels of human life.
1: కనుక కేవలము భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడా పోషిస్తుంది.
0: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, ఇట్ ఆల్సో ఫైండ్స్ అస్ ఫుల్ఫిల్మెంట్ రక్తి, ఇట్ ఆల్సో గివ్ అస్ ఎ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ది అనురక్తి, ఇట్ ఆల్సో డెవలప్స్ డిటాచ్మెంట్ విరక్తి.
1: కనుక ఈ యొక్క దైవ సృష్టిన మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటుంది.
0: గాడ్ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ఏదైనా ఇంత పెట్టి భుజించుకునేటప్పుడు దాన్ని భుజించి భగవత్ నామస్మరణ చేసి మింగండి.
0: బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్ థింగ్స్ థింక్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే టు హిమ్.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించి ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God and then start.
1: కానీ వారికి తెలుసో తెలియకునో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణనాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe resound, reflection, reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విద్ ఇన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings, with values-based management and Indian ethos and values as the foundation of the management programs, the revered founder chancellor of Sri Satya Sai Institute of Higher Learning, Bhagwan Sri Satya Sai Baba, inaugurated the Department of Management Studies, the MBA program, 4 decades back on 21st of August 1986 as an expression of reverential gratitude to our beloved Bhagwan, marking the completion of the 40th anniversary of the MBA Foundation Day. The 41st MBA Day will be celebrated at Prashanti Nilayam from 21st to 23rd of August. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 p.m., the current batch of MBA students will be offering a cultural presentation titled MBA, Mind on Baba Always, comprising devotional songs interspersed with narrations and skits. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asalato. Shri Satya Sai Unnata Vidya Samstha Vyavasthapaka Divya Chancellor Bhagwan Shri Satya Sai Baba Varu. Bhartiya Naitikata Mariyu Viluvala Adharita Nirvahana Undalane Sadudeshamto 1986 August 21va Tedina నాలుగు దశాబ్దాల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ మరియు ఎంబీఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎంబీఏ కార్యక్రమం ప్రారంభమై 40 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతాపూర్వకంగా 41వ ఎంబీఏ దినోత్సవ వేడుకలు ఆగస్టు 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రశాంతి నిలయంలో జరగనున్నాయి. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు ప్రస్తుత ఎంబీఏ విద్యార్థులు భక్తి గీతాలతో క్లుప్త వ్యాఖ్యానాలతో కూడిన నాటికల ప్రదర్శనతో ఎంబీఏ మైండ్ ఆన్ బాబా ఆల్వేస్ శీర్షికన సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: When you think of it, the scene is very symbolic. All of us are like stones in some way or the other, with all our negative propensities. And when the Lord touches us, our lives in some way get sanctified and we become pure. And He is the one who cleanses us, who forgives us. So when we sing this line, Ahilya Dharaka Rama, we hail Lord Rama as the one who uplifted Ahilya, who is uplifting each one of us and by His touch converting everything that is stone in us into divine. Let's move on to the next line.
1: लक्ष्मण से वितलावण्य रामा.
0: लक्ष्मणा, the younger brother of Lord Rama in the Ramayana, King Dashrata had three wives, Kaushalya, Sumitra and Kaikeyi, and Lord Rama was born to Kaushalya. Lakshmana was born to Sumitra, and Bharata and Shatrughna were born to Kaikeyi. And in the discourse in 1976 during summer course, Bhagwan beautifully mentioned how Lakshmana is one who not only had good qualities by birth, but he is someone who controlled his senses so that he further acquired good and noble qualities. And Bhagwan went on to explain how right from birth he never ever could bear separation from Rama. In this line where we sing Lakshmana Sevita Lavanya Rama, Bhagwan in a beautiful discourse in 1996 explains through a very beautiful example the attitude of service that enveloped Lakshmana.
2: Rama's command must be obeyed.
3: ఏది చెప్పినప్పటికి దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
2: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
3: ఎస్ ఎస్
2: యూ షుడ్ సే ఎస్ ఎస్
3: దుముకు దుముకటమే.
2: జంప్, బీ రెడీ టు జంప్.
3: లక్ష్మణుడు కూడా అంతే.
2: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
3: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
2: చిత్రకూట మౌంటెన్
3: సీత అరిసినట్టుగా కనిపించింది.
2: సీత ప్రిటెండ్ యాజ్
3: సీతారాము ఒక గుండె పైన కూర్చున్నారు.
2: అండ్ దే వర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
3: లక్ష్మణుని పిలిచాడు.
2: దే కాల్డ్ లక్ష్మణ.
3: లక్ష్మణ,
2: లక్ష్మణ,
3: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
2: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
3: అన్నా. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
2: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
3: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
2: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
3: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
2: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
3: ఎంత పాపం చేశాను రామా నేను.
2: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్
3: నీ వాక్కు నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
2: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
3: చాలా బాధపడ్డాడు.
2: ఫెల్ వెరీ సాడ్.
3: సీత వెళ్ళింది.
2: సీత వెంట్.
3: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
2: లక్ష్మణ వై ఆర్ యు సాడ్?
3: రాములు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
2: రామా డిడ్ నాట్ సే
3: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
2: హి వాంటెడ్ యు టు బిల్డ్ ద హార్ట్ వేర్ యు వాంట్
3: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
2: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
3: రామ ఇష్టమే నా ఇష్టము.
2: ఐ హావ్ నో చాయిస్.
3: ఇష్టం మరొకటి లేదు.
2: I have no separate choice or preference.
3: నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడు.
2: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
3: ఏ నాడో నేను అర్పితం చేశాను రాములకు.
2: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
3: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
2: I have surrendered all my wealth in the family
3: and
2: kingdom.
3: తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
2: I left everybody, the mother, father, the children, the wife, and caught hold of the
3: kingdom. అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిగా పలికాడే.
2: And if you say that I should build on my own choice.
3: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవి చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
2: Rama patting the head of Lakshmana said, "You
3: don't
2: feel so sad."
3: నిన్ను క్షమించు అన్నాడు రాముడు.
2: He sought his pardon for hurting him.
3: ఇదిగో పలాన చోట్ల నీవు దీన్ని పర్ణశాల నిర్మించమన్నాడు.
2: And he has shown the spot where the hut is to be built.
3: లక్ష్మణుడు.
2: లక్ష్మణ was
3: happy. నీ ఆజ్ఞనే నాకు ప్రధానము.
2: Your command is important.
3: ఏమైనా సరే నేను సిద్ధంగా ఉంటాను.
2: I am ready for anything.
3: జవాబు అనేటువంటిదే లేదు.
2: No reply whatsoever.
0: Third word is Lavanya. Let's again listen to Bhagwan explaining to us what is the true meaning of Lavanya. This is from a summer course of 2002.
4: పంచ భౌతికము.
2: Body is full of senses.
4: దేహము కూడక తప్పదు ఎప్పుడు.
2: Is bound to fall.
4: దేహి నిరామయుండు.
2: The indweller is
4: immortal. కణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
2: The indweller has neither birth nor death, neither liberation nor bondage.
4: ఆ దేహియే దేవదేవుడు.
2: The indweller is essentially divine.
4: గుణితింపగా ఆత్మరూపుడై.
2: అండ్ హీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సెల్.
4: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్ని

0: వ్యర్థం చేసుకోకూడదు.
1: లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం విత్ దిస్ బాడీ.
0: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
1: హౌఎవర్ హెడ్ మెయింటైన్ అవర్
0: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
1: టు ప్రొటెక్ట్ అవర్ బాడీ.
0: కానీ కాలమంతా దేహం పైనే మనం ఆధారపడకూడదు.
1: వి షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం థింకింగ్ ఆఫ్ ద బాడీ.
0: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
1: వితౌట్ దిస్ సెల్ఫ్ వాట్ ఇస్ దట్ యు డు విత్ ద బాడీ.
0: ఆధారమైనటువంటి ఆత్మ,
1: ద ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్,
0: అది ఫండమెంటల్.
1: దట్ ఇస్ ఫండమెంటల్.
0: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా,
1: without faith on this fundamental truth,
0: we have
1: got faith in all the negative of the body,
0: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం.
1: And we think of the body only,
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: చాలా తప్పు.
1: It's a very big mistake.
0: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
1: And in fact we take care of these senses attached to our body.
0: పోషించడం చేత
1: with this,
0: ఎందుకోసం పోషించాలి?
1: Why?
0: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
1: Because to see that it will be strong enough.
0: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
1: దిస్ లావణ్య, ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
0: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
1: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
0: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
1: లావణ్య, ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
0: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
1: ద బ్యూటీ, హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
0: ఎంత వయసు వచ్చినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజ్,
0: ఈ లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే,
1: even once you maintain
0: ఎప్పుడు ఎవరుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎటర్నల్లీ
0: ఎప్పుడు ఆనందమయుడుగానే ఉంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్లెస్డ్,
0: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
1: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్.
0: అది సత్యం శివం సుందరం.
1: దట్ ఈస్ సత్యం శివం సుందరం.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ. పిల్లలు 77 సంవత్సరం దీనికి.
1: భగవాన్ ఈ 77
0: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
1: దట్స్ లావణ్య ఇస్ బ్యూ.
0: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
1: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
0: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
1: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి హ్యాండ్సమ్.
0: రాములు ఎక్కడే గాని ముసలి అయినటువంటి రాములు కనపడటం లేదు.
1: యు మైట్ నాట్ హావ్ సీన్ రామ ఇన్ హిస్ ఓల్డ్
0: ఏజ్. ఎప్పుడు రాముడు ఎవరుడే.
1: రామ ఇస్ ఎవర్ యంగ్.
0: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
1: కృష్ణ నెవర్ ఏజ్డ్.
0: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
1: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్.
0: అనగా యువకుడే.
1: ఎవర్ గ్రీన్.
0: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
1: ఎవర్ ఎవర్ యంగ్, ఎవర్ యూత్ఫుల్.
0: ఈనాటి పిల్లలు చూస్తామంటే,
1: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్,
0: 16-17 సంవత్సరాల పిల్లలే,
1: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
1: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
0: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్స్, ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
1: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
0: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
1: యూ షుడ్ బి ఎవర్ యంగ్.
0: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
1: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
0: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
0: ఏ ఇంద్రియము. ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
1: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
0: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
0: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
1: అండ్ ద నో అండ్ ద నోస్, ద మౌత్ అండ్ ఇయర్ హస్ గాట్ దేర్ అసైన్ డ్యూటీ.
0: దేహంగా రూపొందుతుంది.
1: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని పోల్చుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
1: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
0: ఎప్పుడూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ.
2: So here in this line we adore Lord Rama, who is the ever beautiful one who glows by the virtue of his sterling character, and who is someone who is served by one who too is resplendent in his surrender and virtuous personality.
3: Dasharatha Nandana Ram.
2: Dasharatha comes from two words, Dasha and Ratha. Bhagavan says that he who is master of the 10 senses, the 5 karmendriyas or sense of action, and the 5 gyanendriyas, sense of perception, is Dasharatha. Let us hear more from Bhagavan about Dasharatha, how he was a noble administrator.
4: Vakanati Ratri,
5: one night,
4: Dasharatha Maharaju,
5: Dasharatha King,
4: Pandukunnadu.
5: He was sleeping.
4: Kani daham vesindi.
5: He was thirsty at that moment.
4: Oka jaggunu teesukoni oka tumbler lo neeru poskovalani prayatninchadu.
5: He was trying to collect water in a tumbler out of the jug.
4: Aa jaggunu pattetappudiki cheyi adirindi.
5: As he caught hold of the jug, the hand started shivering.
4: Inka nidra poledu.
5: He didn't sleep thereafter.
4: Indriya nigraham lenatunti nenu, naa dehame naa yokka adupulo lenatunti yokka nenu, rajya paripalana chese adhikaram naaku ledu.
5: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
4: Anati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtistu vacharu.
5: That was those days when they could know that
4: divine power within.
5: I have no control on my body.
4: Na hastamle na swadhinamlo ledu.
5: My hands are not
4: in my control.
5: How can I administer? I don't deserve.
4: అన్నాడు వశిష్ఠుడు వారిని పిలిపించాడు.
5: He summoned Vasishtha.
4: తెల్లవారు లేచినప్పటికి రావణుకు పట్టాభిషేకం చేయాలి.
5: Next morning, Rama should be coronated.
4: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
5: You know the modern administration.
4: కన్నులు పోయినా చెవులు పోయినా కాళ్ళు పోయినా చేతులు పోయినా ట్రైన్ లో తీసుకుని ట్రైన్ లో ఎక్కించినప్పటికీ వాడు ఇంకా రాజ్యం వెళ్ళాలని ఆశిస్తున్నారు.
5: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by crane. They cannot even ride. They don't have even proper eyesight. They can't listen properly.
4: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడను కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
5: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
4: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో ఎంత న్యాయవంతులో ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
5: You can understand kings how righteous they were, the justice they had with them.
2: Nandana means sun. Nandana also means to gladden. So in this line, Dasharatha Nandana Rama, we bow down to Lord Rama, who is the ideal son of King Dasharatha.
3: రఘువరా జననీ జానకి రామా.
2: రఘువర refers to one who belongs to the Raghu clan. The clan of Lord Rama is often called the Raghu dynasty because King Raghu was so impeccable in character and was an able administrator during his rule over the kingdom of Ayodhya. Janani refers to mother. Janaki is again another name of Mother Sita. So in this line, we hear Lord Rama as the one who incarnated in the dynasty of King Raghu, the beloved of Mother Janaki. So with that, we have finished gaining a glimpse of the subtle meaning of every word of this bhajan. And now, with this deeper understanding, let's proceed listening to the complete version of the bhajan as it is sung by Bhagwan students in the Prashanthi Nilam Mandir.

0: విద్యా పరం లోచనం విద్యా పూజ్యతే నహి ధనం విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ది టీచర్స్,
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్,
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఇస్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్,
0: విద్యనే కీర్తి, విద్యనే సుఖము, విద్యనే భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీ యాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: వెన్ ఎనీ పర్సన్ విజిట్స్ ఏ న్యూ ఫారిన్ కంట్రీ, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ విచ్ కమ్స్ టు హిస్ రెస్క్యూ.
0: విద్య మరొక నేత్రము, దృష్టి.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ ఏ న్యూ విజన్.
0: రాజుల చేత పూజింపబడేటువంటిది విద్య, కానీ ధనం కాదు.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ విచ్ కన్ఫర్స్ ద కెపాసిటీ టు బి ఆనర్డ్ బై కింగ్ అండ్ నాట్ ది వెల్త్.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.
0: సత్యామృతం

0: My education therefore consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones. Embodiments of divine love.
1: స్థూల జగత్తుకు జీవలోకమునకు మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ప్రొవైడ్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ and which are helpful in the gross world and to live a life in the world and to attain the highest and the supreme.
1: Mana nitya jeevitamulo edurayye samasyalanu savalanu edurukuneetundi manasika dhairya sthayyam yokka shaktini chekurchunade vidya.
0: Education is only that one can be called education which can confer us the mental strength and capacity to face the problems that occur in daily life and succeed in life.
1: Sritti yokka roopa namamulanu teerchi diddunatvantide vidya.
0: It is the education again which can make life, nature and everything meaningful and purposeful.
1: Divya manasa tattvanni gurtinchinappude prapanchamunaku sanghamunaku తనలో ఉండేటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యము ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మైండ్, ద వరల్డ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద ఎడ్యుకేషన్ ప్రాపర్లీ.
1: యావత్ మానవ జాతిని ఒక్క కుటుంబముగా నిరూపింప చేయునదే దివ్యమైన విద్య.
0: ఎడ్యుకేషన్ అలో can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi aikamatyamuto anubhavampa cheyunade vidya.
0: Education enables to bring about unity in the society and makes everyone a life based upon cooperation and unity.
1: Kani inati vidya vidhanamu manamu సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశము లేకపోతున్నది.
0: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ డూ నాట్ ప్రొవైడ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ వే.
1: లోకములో అనేక మంది మేధావులు ఉన్నారు.
0: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ
1: క్లాస్ కలర్
0: ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ఇట్టి మేధావులను ఇట్టి వైజ్ఞానికులను సక్రమమైన మార్గమును అనుసరింపచేసేటువంటి సరి అయిన విద్య లేకపోవటం చేతనే ఈ మేధాశక్తి వైజ్ఞానము పెద మార్గం పట్టి జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
0: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ టుడే.
1: ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు.
0: ఎడ్యుకేషన్ టుడే ఈజ్ కీపింగ్ సాటిస్ఫైయింగ్ ది సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది సుప్రీం గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్య కేవలము తెలివితేటలను మాత్రమే చేకూర్చుతున్నది కానీ గుణములను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ హెల్పింగ్ పీపుల్ ఓన్లీ టు డెవలప్ ది క్లవర్నెస్ బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫరింగ్ పీపుల్ ది క్వాలిటీస్ which can help them virtues.
1: Anti vidya vidhanamunu samskarimpa chese nimittamai mana bharata nayakulu aneka vidhamulaitanti prayatnamulu salputu vacharu.
0: Our leaders of the country have made a number of efforts in order to bring about some change and transformation in the educational method.
1: Enniyo committeelanu kudanu sthapinchinaru.
0: A number of committees were established.
1: కానీ ఇవన్నీ కూడాను కేవలము కంఫర్ట్. ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కానీ విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దటానికి ఎవరు కూడాను గట్టి సంకల్పము చేయలేదు.
0: బట్ ఆల్ దీస్ కమిటీస్ have ended up in coming for tea, rather than in just trying to find out methods which are absolutely modeled and ideal.
1: కావలసినా నీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they are not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కానీ ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ ఇండియన్స్ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ ఫ్రీడమ్, బట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూనిటీ.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము.
0: యూనిటీ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్స్ గోల్.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు.
0: విత్ యూనిటీ దెర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining
1: today. Vidya vidhanamulo kavalsinanni marpulu cheyali.
0: There is a need for making a number of changes in the educational policy.
1: Ee vidya vidhanamulaku taginatvanti viveka vidyanamulu kodanu abhivruddhi parchukovali.
0: It is necessary to develop wisdom and discrimination along with this education.
1: కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానం పెరిగినది కానీ దానికి తగిన వివేకము పెరగలేదు.
0: But unfortunately there is a growth in science, but there is no proportionate growth in discrimination.
1: వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము.
0: Science without having the power of discrimination,
1: వినయము ప్రధానమైన ప్రాణము.
0: Humility is essential life force of education.
1: ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాం.
0: Today we do not get that humility in the educated people.
1: దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యమునందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానములు అనేటువంటివి శూన్యమైపోయినవి.
0: That is why the wisdom and such powers which are helpful and constructive are not obtained in man today.
1: Kani ee naati bharatiya yokka bhavamu vidya viriviga periginadani prati palle yentukunu vidya samasthalu sthapimpabadinavaniyu vidya chala progress sariyinatunti abhivruddhilo unnadaninu bhavistunnaru paapam verivaru.
0: Unfortunately today quite a few people wrongly believe that the education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: Kevalam vidya samasthalu periginanta matramuna vidya perigindani bhavinchukovadam veritarame.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: kotlaku kattu pettunnaru. Kani vidya nidhanamulu gurtinchamanaka kevalam vidya samasthalanu abhivruddhi parustunnaru.
0: Crores of rupees are spent on education without realizing what is essential for proper and good education.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటి నువ్వు చక్కగా మనం లోతులందుకు విచారించినా.
0: If you make an in-depth analysis of what is important in education.
1: మేలు చేసిన వానినే గెలిసేయు, కూడు పెట్టిన దాతనే కూలద్రోయు. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హ్యావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ అండ్ నాట్ కేరింగ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఫెడ్ అస్ అండ్ హూ హ్యావ్ బ్రాట్ అస్ అప్ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో రిడిక్యూలింగ్ the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Sangha samskaramantayu gangagalase ಗಂಗ ಸಂಸ್ಕಾರಮಂತೆಯು ಗಂಗ ಗಲಸೆ ಮನುಜ ಜಾತಿಗೆ ತೃಪ್ತಿಯೇ ಮಾಯಮಯ್ಯೇ ಶೀಲ ನೀತುನು ಜಗತಿಲೋ ಚೀನ ಮಿಂಚೇ ಇದೆಯೇ ಪ್ರೋಗ್ರೆಸ್ಸು ಈನಾಡು ವಿದ್ಯೆ ಎಂದು
0: ಆಲ್ ದಿ ಕಲ್ಚರಲ್ ಕಲ್ಚರ್ ಅಂಡ್ ಟ್ರೆಡಿಷನ್ ಆಫ್ ದಿ ಸೊಸೈಟಿ ವಿಚ್ ಹೆಸ್ ಬೀನ್ ಎಸ್ಟಾಬ್ಲಿಶ್ಡ್ ಓವರ್ ಎ ಲಾಂಗ್ ಪೀರಿಯಡ್ ಆಫ್ ಟೈಮ್ ಈಸ್ ಥ್ರೋನ್ ಓವರ್ ಬೋರ್ಡ್ ಅಂಡ್ ಥ್ರೋನ್ ಇನ್ ಟು ವಿಂಡ್ಸ್ ಅಂಡ್ ದೇರ್ ಇಸ್ ಅಬ್ಸಲ್ಯೂಟ್ಲಿ ಲ್ಯಾಕ್ ಆಫ್ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಅಂಡ್ ಕಂಟೆಂಟ್ಮೆಂಟ್ character and integrity also are ignored today. This is all the progress that we have achieved in education.
1: Bhavya bhavalu erigina bharatiya sanga sanskruti gurtimpa neragairi bhavya bhavalu kaligina bharatiya sanga sanskruti gurtimpa neragairi
0: People have not realized the great ideas and great feelings
1: Bharatile yatmpa nerakunna
0: and the Indian culture which is based upon great values and great traditions is not properly understood
1: kantenu duradrushtamemi kaladu
0: what great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today
1: ಸರ್ವ ಸಂಸ್ಕೃತಿ ಎಂದುಕೊಡಲು ಆರಿತೇರಿನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಭಾರತ ದೇಶವು ಈನಾಡು ಆ ಸಂಸ್ಕೃತಿನೇ ಗುರುತಿಸಿಕೊಳ್ಳಲು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾ ಇದೆ
0: ಭಾರತೀಯ ಕಲ್ಚರ್ ವಿಚ್ ಹಸ್ ಅಟೈನ್ಡ್ ದ ಏಕಮ್ ಆಫ್ ಎಕ್ಸಲೆನ್ಸ್ ಇಸ್ ನಾಟ್ ಬೀಯಿಂಗ್ ರಿಯಲೈಸ್ಡ್ ಟುಡೇ
1: ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಗುರುತಿಸಿಕೊಳ್ಳಲು ಯೊಕ್ಕ ಭಾರತೀಯನೇ ದೀನಿಗೆ ಆಚರಣೆಯನ್ನು ಪೆಟ್ಟಟಕ್ಕೆ ಯತ್ನಿಸುತ್ತಾ ಇದೆ
0: Those people who have recognized the greatness of Indian culture are not making any efforts to practice
1: asalu sanskruti ante emito ee naati vidyarthulike artham kaadu
0: today's students have not understood what really culture means
1: divyamaina manavatvanni paripurnatvam gaavinchetundide sanskrutam aneetundi satyanni vismarichi pothunnaru
0: people are forgetting the fact culture consists of transforming human life into divine life
1: ಶರೀರ ಮನಸ್ಸು ಆಧ್ಯಾತ್ಮಿಕ ತತ್ವಾನ್ನಿ ಅರ್ಥಮ ಚೇಸುಕೋವಡಾನಿಕಿ ತಗಿನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಪ್ರಯತ್ನಮಲೇ ಚೇಯಟಂ ಲೇದು
0: ಪೀಪಲ್ ಆರ್ ನಾಟ್ ಮೇಕಿಂಗ್ ಎಫರ್ಟ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಫಂಕ್ಷನಿಂಗ್ ಅಂಡ್ ದ ಸಟಲ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ವಿಚ್ ಅಂಡರ್ಲೈನ್ ದ ಫಿಸಿಕಲ್ ದ ಇಂಟೆಲೆಕ್ಚುಯಲ್ ಅಂಡ್ ದ ಸ್ಪಿರಿಚುಯಲ್ ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್ ಆಫ್ ಮ್ಯಾನ್
1: ನಿತ್ಯ ಜೀವಿತಮಲೋ ಸಮಗ್ರತಾ ಭಾವಾನ್ನಿ ಸಾಧಿಸೇಟುವಂತಿ ಸಂಸ್ಕೃತಿ
0: ಕಲ್ಚರ್ ಕನ್ಸಿಸ್ಟ್ ಆಫ್ ಒಬ್ಟೈನಿಂಗ್ ಯೂನಿಟಿ ಅಂಡ್ ಇಂಟಿಗ್ರಿಟಿ ಇನ್ ಡೈಲಿ ಲೈಫ್
1: ಶರೀರಮುನಕು ಮನಸ್ಸುನಕು ಆತ್ಮಕು ಉಂಡಿನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಸರಿಯೈನ ಸಂಬಂಧ ಬಾಂಧವ್ಯಾನ್ನಿ ಗುರ್ತಿಂಚಿ ಏಕತ್ವಾನ್ನಿ ಭಾವಿಸಡಮೇ ಸಂಸ್ಕೃತಿ
0: ಕಲ್ಚರ್ ಕನ್ಸಿಸ್ಟ್ ಆಫ್ ರೆಕಗ್ನೈಸಿಂಗ್ ದ ಅಂಡರ್ಲೈಯಿಂಗ್ ಯೂನಿಟಿ ಬಿಟ್ವೀನ್ ದ ಫಿಸಿಕಲ್ ದ ಮೆಂಟಲ್ ಅಂಡ್ ದ ಸ್ಪಿರಿಚುಯಲ್ ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್ ಆಫ್
1: ಮಾನವತ್ವಾನ್ನಿ ಪರಿಪೂರ್ಣಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಭಾವಂತೋ ಅನುಭವಿಂಪಜೇಯುವುದೇ ಸಂಸ್ಕೃತಿ
0: ಕಲ್ಚರ್ ಈಸ್ ಒನ್ ವಿಚ್ ಕ್ಯಾನ್ ಮೇಕ್ ಪೀಪಲ್ ಟು ಎಂಜಾಯ್ ಲೈಫ್ ಇನ್ ಆಲ್ ಇಟ್ಸ್ ಫುಲ್ನೆಸ್
1: ಜಾತಿ ಮತ ಭೇದಮನಕ ಏಮಾತ್ರಮ ಕೂಡ ಲೊಂಗಕ
0: not taking note of any
1: yogatvayirukunte daivatvanni gurtimpacheyunade sanskruti
0: superficial differences based upon caste creed and realizing the supreme divinity which exists in everyone that is culture
1: anekatvamloni ekatvanni kudano nirupimpacheyunade sanskruti
0: culture is one which can prove the unity in multiplicity and diversity
1: itti pavitramaina sanskrutini enta varaku vandinchinappatikini tanivi teeradu
0: it is impossible to describe all the aspects of culture which
1: adivyamaina bhavyamainatundi bharatiya sanskrutini ee naadu vidyarthulu ee maatram kodanu gurtinchutaku prayatninchadam ledu
0: such great is Indian culture but unfortunately students today are not recognizing the greatness of Indian culture
1: kanuka ee bharatiya sanskrutini kevalam bharatiyulaku maatrame kaakunda yavat prapanchamunake idi anayakatvanni దివ్యమైనటువంటి యొక్క మార్గాన్ని నిరూపింపచేయనదే సంస్కృతి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి
0: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఇండియన్ కల్చర్ ఈజ్ నాట్ మెర్లీ సెటింగ్ ఎ గోల్ అండ్ ప్రాపర్ పాత్ ఫర్ ఇండియన్స్ అలోన్ బట్ ఫర్ ది ఎంటైర్ హ్యూమానిటీ దిస్ ట్రూత్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై ఆల్ ఆఫ్ us టుడే
1: పాప భీతి దైవ ప్రీతిని కూడాను సంస్కరింపచేయనదే సంస్కృతి
0: ఫియర్ ఆఫ్ సిన్ అండ్ లవ్ ఫర్ గాడ్ ఆర్ ది టు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: Without having the fear of sin and without having love of God, the human feelings and human qualities are suppressed in human beings. What great misfortune can there be than this state of affairs?
0: ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లజన ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణములు ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: Konda jati varu koi jati variki undinatvanti yokka neeti neemalu kudanu ee naadu vidyavantulalo ee kanipinchatam ledu.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, growth of courts and other such aspects of modern civilization.
0: ఈ కోర్టులు కచేరులు విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి నిజాయితీలు ఇంతో అంతమైన పనులు ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: Morality and integrity are obtained in the rural people where you do not have education institutions, courts and such other offices.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by this kind of progress in education?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీ ఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానస శాంతి నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలు కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హ్యావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అన్రెస్ట్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చుకున్నటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: Intiye kaadu inkanu inkanu inkanu enniyo vidhamulaitundi yokka avaneeti margamulandu idi pravesha pettunnadi ee vidya.
1: But today's education is making man take to wrong paths and paths of immorality in a number of ways.
0: Inaadu science and technological kavalsinanta perigipothundadi.
1: Today, science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరి పోతున్నది.
1: In educational fields, especially in the field of science, is making
0: ఈ విజ్ఞానం సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైనటువంటి పరిజ్ఞానము మనకు మీ చేసినటువంటి మేలు కంటే కీడుని అధికంగా కనిపిస్తుంది.
1: బట్ ది నాలెడ్జ్ విచ్ హావ్ ఆబ్టైన్డ్ బై సైన్స్ హాజ్ ఓన్లీ హార్మ్డ్ అస్ మచ్ మోర్ దాన్ ద హెల్త్ దట్ ఇట్ హాస్ కన్ఫర్డ్ ఆన్ అస్.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హార్మ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతలు మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అండ్ రేడియోస్ మల్టీ
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: సినిమాస్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో హావ్ ఇంక్రీజింగ్ నంబర్.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: అండ్ ద నంబర్ ఆఫ్ విజన్స్ ఇన్క్లూడింగ్ టెలివిజన్స్ ఆల్సో గ్రో.
0: కానీ డివైన్ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ ద డివైన్ విజన్ టుడే.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా తోస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ డివైన్ విజన్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ బికమింగ్ బర్డెన్సమ్.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాన్ ఇస్ లూజింగ్ పీస్ ఆఫ్ మైండ్.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనతగా ఉంచుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఇస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితులను నేలిమట్టం గావించుతున్నవి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుగుణంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా వచ్చిస్తున్నది.
1: ఇఫ్ యు టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోలు, రేడియో,
1: యు టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇండ్ల ఎందు కూడాను అతి కఠినంగా ఉండే తీరాలి.
1: ఎవ్రీ ఫ్యామిలీ ఎసెన్షియలీ వాంట్స్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ హౌసెస్.
0: వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుంటది.
1: పీపుల్ కన్సిడర్ ఏ హోమ్ వితౌట్ ఎ వీడియో,
0: ఇది అనాగరికంగా తోస్తుంటది.
1: ఏ కన్సిడర్ దట్ అన్ అన్సివిలైజ్డ్ హోమ్ అన్కల్చర్.
0: మధ్యతరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిది అనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: The lives of middle class officers and people who are occupying middle class families, you can just see the type of problem that they are facing today.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000 or 1500 ఉంటాయి.
1: He may be drawing a salary of 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: With this amount of salary, is it possible for him to go in for either a radio or a video or a television?
0: ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధములా బాధపడతారు.
1: The family and the children will feel terribly upset if you do not have these things.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: In order to satisfy the wife and children, they go in for buying all these videos.
0: ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: But for buying these things he does not have money.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: This kind of situation leads to corruption.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: What is the main reason?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: It is this growth of science and technology which has led to the high corruption now.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్. అండ్
0: తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా తోస్తుంది.
1: యూ టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్. దట్ ఈస్ అనదర్ వెరీ
0: ఒకటో తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000 or 10,000 డొనేషన్ కట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ సీట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఇన్ ద ప్రైమరీ స్కూల్ వన్ హాస్ టు పే ఎ డొనేషన్.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వారి యొక్క యూనిఫామ్, డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: In addition to expenditure on his education, expenditure on his uniform has to be added on.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no...
0: ఈ మధ్యతరగతి ఆఫీసరు ఈ ధనమును ఎక్కడి నుంచి తెస్తాడు?
1: How can a middle class man provide so much of expenditure?
0: కనుకనే వీరు పెడమార్గం పట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Therefore he goes in the wrong way and the wrong path.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితంలో అక్కడ గొప్ప అశాంతిని కలిగింపచేస్తున్నది.
1: దాట్ ది సో కాల్ సైన్స్ ఇస్ మేకింగ్ మ్యాన్ లూజ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ డైలీ లైఫ్.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు మే హావ్ ఇన్ అవర్ హోమ్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ,
1: ఈవెన్ యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్ వార్తే కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమిదిపోతూ ఉండాలి. ఈవెన్ యూ డు నాట్ హ్యావ్ మినిమం థింగ్స్ బట్ అవుట్ సైడ్ యూ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఆల్
0: ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
1: దిస్ ఆస్టెంటేషియస్ లైఫ్ అవుట్ సైడ్ మీన్స్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి, లేక లాయర్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఎ డాక్టర్ ఆర్ లాయర్ ఆర్ ఎనీ అదర్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్, ఇఫ్ హీ వాంట్స్ టు మూవ్ అవుట్ అవుట్ సైడ్ హీ నీడ్స్.
0: ఇంట్లో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్ లో మోటార్ సైకిల్ లో తాను సంచారం చేయాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అట్ హోమ్ బట్ స్టిల్ యూ హావ్ టు హావ్ ఎ వెహికల్ ఎ కార్.
0: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
1: ఇఫ్ దే డు నాట్ ఇండల్జ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ షోవీ ఆస్టెంటేషియస్ లైఫ్ డాక్టర్ విల్ నాట్ గెట్ పేషెంట్స్ అండ్ లాయర్స్ విల్ నాట్.
0: ఇది సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ నేచురలీ బై పీపుల్ ఇన్ డే టు డే లివింగ్.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్
0: వీటిని సాధించే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండ్ ప్రొవైడ్ ఫర్ దీస్ థింగ్స్,
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ఇమ్మొరాలిటీ.
0: ఏతామాతా దీని యొక్క అవినీతికి కారణమేమనగా ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
1: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇట్ ఇస్ సైన్స్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: సైన్స్ చెడ్డది కాదు,
1: సైన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్.
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషం.
1: బట్ ఇట్ ఇస్ ది డిఫెక్ట్ లైస్ ది వే దట్ యూ యూజ్ దిస్ సైన్స్.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: బట్ టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ మేక్ అస్ యూజ్ ద సైన్స్ ప్రాపర్లీ.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అని చెప్పచ్చు.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆవిగించేంత ఆ ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఈగో ఇస్ హ్యాస్
0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టు ఉండాలి.
1: సచ్ స్టూడెంట్స్ నేచురలీ డెవలప్ హేట్రెడ్ ఫార్ ఇండియన్ కల్చర్.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ కరెక్ట్ ఎడ్యుకేషన్.
0: ముఖ్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ మీన్.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ నాట్ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ మేకింగ్ అప్ ఎ లివింగ్ అండ్ గెటింగ్.
0: సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి ఒక సహాయం గావించినటువంటిది విద్య అని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: Samajamulo gauravanni kolipoyinappudu tarvata manaki ee vidyalu kaapadeyatundi emiti.
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: Manam yokka neeti nijayathinanu manam poshinchadaniki taginatundi krushi cheyali vidya dwara.
1: Through education we should develop integrity and morality in our lives.
0: కృతజ్ఞతా జీవితాన్ని మనం అర్పించి చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను కూడా గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దర్ ఓన్ పేరెంట్స్.
0: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ ఇన్ దర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దర్ ఓన్ పేరెంట్.
0: తల్లిదండ్రులు కూడా సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దర్ ఓన్ పేరెంట్స్ ఇన్ అ ప్రాపర్ వే.
0: ఇది అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరా.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్, ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో దానితో పాటు అజ్ఞానం కూడా అంత నీడ వలె వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశం నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ అక్వైర్ నాలెడ్జ్ ఇట్ మస్ట్ బి ఎంటైర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలిచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్, యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: ఇండియా కెన్ బి సేఫ్ ఓన్లీ ఆస్ లాంగ్ యాజ్ ఇండియన్ కల్చర్ ఈస్ సేఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మనం ఏనాడు కోల్పోతామో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: ఇట్ దివ్యమైనటువంటి ఒక సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి.
1: Consider such Indian culture as your very lifeblood.
0: ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది. కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: The name Indian culture is given to this culture because Indians have fostered it. Otherwise, it is a culture
0: of the world. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ప్రొవైడ్స్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ ద సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ డివినిటీ.
0: ఈనాడు మానవుడు కనిపించుతున్నాడు కానీ మానవత కనిపించటం లేదు.
1: టుడే యూ కెన్ కమ్ అక్రాస్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫారం.
0: మానవత లేని మానవత్వం ఏమిటి?
1: What is a human being without human qualities?
0: Star of Sandarshyam Nandu Matrami Manavudu Garu Nirupishtu Unnadu.
1: Only in form and in appearance one is appearing like a human being.
0: అతనికి ప్రాణ సమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తు నందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి.
1: బట్ హీఈస్ లూజింగ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది వెరీ లైఫ్ బ్లడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ఫోర్ హీఈస్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ టుడే.
0: కనుక సమాజమును మనము విసర్జించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ గివ్ అప్ అవర్ సొసైటీ.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఇలాంటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఇస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితిని మనము సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టణం అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేయడంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వీ కెనాట్ కాల్ అవర్ సెల్వ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితం అంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ ది సొసైటీ ఇన్ అన్ ఐడియల్ వే త్రూ అవుట్ అవర్ లైఫ్.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: We must consider society as a
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైనా జీవించలేము.
1: We can't live life away from the society even for a moment.
0: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాట పడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఇస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ బట్ హీ ఇస్ నాట్ కేరింగ్ ఎ జాబ్ ఫర్ వాట్ ది సొసైటీ వాంట్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఎడ్యుకేషన్ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.
0: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ నేచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: టుడేస్ షో అండ్ ఆస్టెంటేషన్ వర్ నెవర్ ఆబ్టైన్డ్ ఇన్ దోస్ డేస్.
0: వారి దుస్తులు కానీ వారి ప్రవర్తనలు కానీ చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: దేర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ప్రైజ్ వర్తీ.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమంటే వాళ్ళకి అర్థం కాదు.
1: దే డు నాట్ నో వాట్
0: బిహేవియర్ అంటే వాళ్ళకి ఏమిటో అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్ వాట్ బిహేవియర్ మీన్స్.
0: డిసిప్లిన్ అంటే అసలే అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్
0: ఇలాంటి మూడు ముమ్మూర్తులుగా ఉండేటువంటి యొక్క గుణముల్నే మనం ఈనాడు అర్థం చేసుకుని లేకపోయినా మన విద్య యొక్క విలువ ఏమిటి?
1: వీ వీ కెనాట్ అండర్స్టాండ్ దీస్ త్రీ ఎసెన్షియల్ క్వాలిటీస్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: కనుక మనం ఈనాడు మన సమాజము లోపల గౌరవంగా బ్రతికి సమాజమును సరైనటువంటి రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి. కేవలం ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: We should also follow the spiritual path. It is not going from nature to spirit, from spiritual to natural life. That should be the transformation.
0: కేవలం ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షుడిగా మీరు తయారు కావలసినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: Students who should become the masters of nature and rule the nature have become slaves of nature and are suffering under the
0: సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: యూ హావ్ నాట్ బీన్ ఎబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ వాట్ స్పీక్ ద ట్రూత్ అండ్ ఫాలో ద రైట్ రైచియస్
0: సత్య జీవితం అనేటువంటి త్రికాల భాగ్యంతో కూడినటువంటిది. సత్య జీవితము త్రికాల భాగ్యం.
1: ది లైఫ్ బేస్డ్ అపాన్ ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్.
0: భూత భవిష్యత్ వర్తమానము కాలము కూడాను సమన్వయం గావించినటువంటిది.
1: It reconciles the past, the present and future and makes everything
0: ఇట్టి సత్యాలు ఈనాడు విస్మరించినారు.
1: Such true life and based on truth is given up today.
0: ధర్మం అంటే వారి ఇష్టానుసారం ప్రవర్తించడమే ధర్మం అని భావిస్తున్నారు.
1: People are considering conducting themselves in any way they like is the right conduct.
0: కనుక ఆనాటి గురుకులంలో పూర్తి విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో చేరడానికి పోయినప్పుడు దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయో మార్గమును శ్రేయో మార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెం అండ్ టెల్ దెం ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ది నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ life based upon mutuality and affection that they would not like to part.
0: Kani ee naati guruvulaku atti vatsalya bhavamu kani shishulaku kevalamu pitru bhavamu kani guru bhavamu kani kanipinchatam ledu.
1: But you would not come across such feeling of love on the part of teachers and such feeling of respect on the part of students.
0: Kanukane ee naadu vidya samasthalanta kodalu pillalu eppudeppudu baita potara ani aashapadutuntaru.
1: That is why in today's education institutions they are when would these people, the students get
0: an answer? విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: టుడేస్ వాట్ ఈజ్ ఒబ్టైన్డ్ ఈజ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ టీచర్ ఆన్ ద అదర్ హ్యాండ్ టీచర్
0: లాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది.
1: హౌ కెన్ సచ్ స్టూడెంట్స్ గెట్ ట్రూ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఎడ్యుకేషన్?
0: కోవా గురుయోహి హితోపదేశ హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: టీచర్ ఆల్వేస్ టీచర్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్.
0: శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా గురువులకు సేవించి గురువు యొక్క ఆత్మ చిత్రావ ఇచ్చడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: స్టూడెంట్స్ మెయిన్ డ్యూటీ టు సర్వ్ విల్ ఆల్వేస్ బి ఆఫరింగ్ వెన్ వుడ్ దీస్ పీపుల్ ది స్టూడెంట్స్ గెట్
0: అన్సర్. విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.

0: సత్యము. స్టూడెంట్స్ మెయిన్ టుడే టు సర్వ్ ద టీచర్ అండ్ టు గివ్ హిమ్ జాయ్. ఈ నాలుగుగా ఈ రెండు కూడాను ఏ మాత్రం కూడాను కనిపించటం లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అబ్టైన్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఇన్ టుడేస్ వరల్డ్. ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ఏన్షియంట్ డేస్ వాస్ వెరీ స్మాల్. విద్యా విధానం చాలా ఘనంగా ఉండేటువంటిది. బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద వెరీ హై. కానీ ఈనాడు విద్యార్థుల సంఖ్య పెరిగే కొనది విద్యా విధానం తరుగుతూ వస్తుంది. బట్ టుడే ది ట్రెండ్ ఈజ్ రివర్స్. విత్ గ్రోత్ ఇన్ ద నంబర్ ఆఫ్ ది స్టూడెంట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హాస్ డిక్లైన్. ఈ విధంగా గుణవంత పెరగటం సహజమే. ఆనాటి విద్యార్థులలో ఒక్కొక్క క్లాస్ లో 5 మంది 6 మంది మాత్రమే. ఇన్ దోస్ డేస్ ఇన్ ఈచ్ క్లాస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఐదర్ 5 or 6. ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 సెక్షన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60 మంది 80 మందిని చేస్తున్నారు. టుడే ఇన్ ఈచ్ క్లాస్ దేర్ ఆర్ 3 or 4 సెక్షన్స్. ఇన్ ఈచ్ సెక్షన్ దేర్ ఆర్ 50-60 స్టూడెంట్స్. ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తులకు ఏమి మేలు చేకూరుతుందనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు. ది ఆర్డర్స్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్. ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది చేరడానికి వీలు లేదు. ఇట్ ఈస్ దే ఆర్ నాట్ కేరింగ్ టు నో హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, హూ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తగినటువంటి శ్రద్ధను వహించటం లేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ షోయింగ్ ఎనఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషనల్ పాలసీ. వారి వారికి కూడా సమయం చిక్కటం లేదు. దే ఆర్ నాట్ గెటింగ్ సఫిషియంట్ టైం ఫర్ దిస్ ఐదర్. వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది. అది కాలం పెరెంటల్ టైం ఈజ్ స్పెండ్ ఇన్ సేఫ్ గార్డింగ్ దేర్ ఓన్ పొజిషన్ నాట్ టు స్పీక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి. Therefore, there is a need for bringing about great change. శరీరటువంటి విద్యను అభిసింప చేయడానికి ప్రయత్నించాలి. మేక్ ఎఫర్ట్స్ టు గివ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ గుడ్ ఎడ్యుకేషన్. ఆ విద్య వల్ల దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధిని ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
1: కంట్రీ కెన్ అటైన్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ గుడ్ ఎడ్యుకేషన్, అదర్వైజ్ రివర్స్ విల్ బి ద ట్రెండ్.
0: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను మొట్టమొదట గౌరవించండి.
1: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
0: దేశమే మన దేహముగా మనం భావించాలి.
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
0: దేశ నిమిత్తమై నీవు విద్యను అభ్యసించడాన్ని ఊహించాలి.
1: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
0: నీ శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారపోయాలి.
1: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ది యూస్ ఫర్ ది
0: డెడికేషన్. ప్రతి యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
1: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వేస్ట్.
0: కనుక ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాదు మాతృభాషని.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీలుంగొక్కంటూ వస్తుందని కలడా?
1: యూ హావ్ డిక్లేర్
0: దేశాభిమానం ఉండాలి.
1: యూ హావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
0: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
1: యూ హావ్ ఆల్ ఆర్ ఆఫ్ ద సొసైటీ.
0: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
1: యూ హావ్ ఆల్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
1: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ ఎర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ద నేషన్.
0: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశంలో ఎంతైనా కూడా శాంతి భద్రత చేకూర్చవచ్చు.
1: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వి ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ప్రాస్పరిటీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఇన్ ద కంట్రీ.
0: ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అండర్స్టాండ్ వాట్ ఇట్ ఎడ్యుకేషన్ ఈజ్.
0: విద్య కేవలము చదువు నేర్చిన మాత్రం విద్యార్థులు కాదు.
1: బై నియర్లీ రోట్ లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: కెన్ యూ కాల్ ఎవ్రీ వన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
0: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
1: బై అక్వైరింగ్ నియర్లీ డిగ్రీస్ ఇన్ కాలేజ్ కెన్ యూ కాల్
0: సుజ్ఞానము సుఖత లేక విద్యలగునా?
1: Without having wisdom and knowledge, can you call education as education?
0: బ్రతుకుటకే విద్య అన్న పచ్చిమచ్చులు బ్రతుకులేదే.
1: If education is meant for living, are not animals and birds living?
0: కనుక బ్రతుకు కోసం కాదు మన విద్య.
1: Education is not for living.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించండి.
1: This truth must be very clearly recognized by you.
0: చదివి నేర్చినంత మాత్రం నా విద్యావంతులు కాదు.

0: By merely reading and writing you cannot
1: రాయొచ్చు చదవచ్చు.
0: You may read and you may write.
1: ఇది విద్యకు సంబంధం కాదు.
0: This is not essential.
1: ఇది కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
0: This can be acquired by mere practice.
1: విద్య హృదయంతో చేరాలి.
0: Education is associated with the heart.
1: హృదయం వరకు పోరేటువంటి విద్య విద్య అవుతుందా?
0: Education which cannot reach the heart.
1: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్ లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మ విద్య అన్నారు.
0: Education which is associated with the heart and which is practiced the
1: heart. ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
0: ఆత్మ విద్య అలో ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విద్యానాం ఆత్మ విద్య ఆధ్యాత్మిక విద్య.
0: Among the types of education it is ఆధ్యాత్మిక విద్య.
1: లౌకికమైనటువంటి విద్యలన్నీ కూడా చిన్న చిన్న కాలువలు వంటివి.
0: The worldly education may be called, described as small.
1: Physics, chemistry, mathematics, usual, anni rakamulaintundi chinna chinna cheedi kalavaru.
0: Knowledge of physics, chemistry and all those things will be compared to
1: adhyatmika vidya samudram vantidi.
0: The knowledge of atma and spiritual knowledge
1: ee sarva vidyalu kuda aa samudramlo cheri povasudi.
0: All these streams will mix
1: nadi naam sagarogatihi.
0: Just as all the rivers
1: కనుక ఈ సర్వ విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నువ్వు అభ్యసించడం అత్యవసరం.
0: అలాంగ్ విత్ దిస్ వరల్డ్ ఎడ్యుకేషన్ యూ మస్ట్ అక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆధ్యాత్మిక విద్య లేకపోతే ఇది మానవత్వమే దానించదు.
0: హ్యుమానిటీ కెనాట్ షైన్ వితౌట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: కానీ మనం దేనికో ఏడుస్తున్నాం.
0: వి గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవ్రీ స్మాల్ లిటిల్ థింగ్.
1: ఏది మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
0: వి ఆర్ నాట్ కేరింగ్ టు అక్వైర్ వాట్ యు షుడ్ అక్వైర్.
1: పుట్టినప్పుడు ఏడ్చినావు.
0: వెన్ యు ఆర్ బోర్న్ వి
1: క్రై. వచ్చినప్పుడు ఏడ్చినావు.
0: వెన్ ఎ పర్సన్ డైస్ వి క్రై.
1: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినావు.
0: అండ్ త్రూ టు ది లైఫ్ వి
1: బోర్న్. ఎంతకాలం ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
0: ఇఫ్ దేర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ దర్మ హావ్ యు బీన్ ఏబుల్ టు క్రై అండ్ వీప్.
1: దేనికోసం ఏడ్చినారు?
0: వై హావ్ యు క్రైడ్?
1: ఏడుపు కోసం ఏడ్చినారా?
0: హావ్ యు క్రైడ్ ఫర్ ది సేక్ ఆఫ్ క్రైయింగ్?
1: ఇదేనా మీ ఏడుపులు?
0: ఆల్ దిస్
1: నిత్యమైన అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు. కానీ నిత్య శక్తి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఈవెన్ వన్ పర్సన్ హూ ఈస్ క్రైయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫర్ ధర్మ. బట్ పీపుల్ ఆర్ ఇన్యూమరబుల్.
1: ఈ విద్యను నేర్చుకుంటే మాత్రం మన హృదయం వికసించదు.
0: By merely learning this kind of education, your heart, it does not blossom.
1: Putta paina madhinchina paavu marana munduna.
0: If you go on hitting on the
1: anumuta dandinchina vishayabhogamulu anuguna.
0: If you
1: anumuta dandinchina vishayabhogamulu anuguna.
0: By merely placing the physical body, can you just work up?
1: Aakanita vastunu mananta atmagani taraguna.
0: By merely overcoming the thirst and ది హంగర్
1: ఎనివరో తెలియకుండా తత్వజ్ఞానం ఎటు కుదురును.
0: ఇఫ్ యూ డు నాట్ నో హూ యూ రియలీ ఆర్.
1: నీవెవరూ నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్.
1: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
0: వీఆర్ ట్రైన్ టు నో ఎవ్రీథింగ్ ఎల్స్ అబౌట్ ద వరల్డ్.
1: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నుంచి నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
0: వాట్ ఎవర్ న్యూస్ యూ హియర్. If you do not know how nuisance comes from you, what is the use of all
1: of you? Then you are useless.
0: That is how you are becoming useless.
1: Mottamotta ninnu nevu telusukovali cheyatundide vidya.
0: In the very first instance, education must teach you who you really are.
1: Ee vidyanu manam abhyasinchali.
0: You should learn that type of education.
1: Nenu manavudanu manavudane me kevalam manavaakaram dharinchinanta maatramna manavudu kaaneru.
0: By merely declaring that you are a human being, you cannot be called a human being.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వల్ల పలుకున్నా.
0: ఆల్ ది గ్రీన్ బర్డ్స్ కెన్ దే రిపీట్ లైక్ ప్యారెట్స్.
1: పువ్వులపై పారాడని పురుగులు తుమ్మెదలగునా.
0: సో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
1: పురిచర్మము కప్పినట్టు ఏనికి తాపులియ గాడిదు తాపులియగునా.
0: A donkey which covers itself with the skin of a tiger, can you call it a tiger?
1: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగా ఉన్నట్టయ్యా.
0: హౌఎవర్ that a pit may grow, can you ever call it an elephant?
1: Kaluka manam manavulam anukunnanduku manavaakaram dharinchinanduku manavatvanni manam dharinchali varinchali.
0: Just by having a human form you cannot be called human being. You would have the human qualities, then only you can call
1: yourself. Manavata vilavanu pechukodaniki vidyarthulu mundanje veyandi.
0: Students should come forward to develop human values in them.
1: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
0: బై మీ అన్ని దిస్ ట్రిక్స్ అండ్ ట్రిక్కరీ యూ షుడ్ నాట్ గెట్ ఇంటాక్సికేటెడ్.
1: నీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
0: బ్రాడ్ అండ్ యువర్ ఫీలింగ్
1: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా
0: రూపొందింపచేసుకోవాలి.
1: పెంపొందింప చేసుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ ది సొసైటీ యాజ్ యువర్ హోమ్.
1: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దెన్ ఓన్లీ
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: చేస్తున్నారా? తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అర్పితం గావించుకున్నప్పుడే ఇది సరి అయినటువంటి విద్య.
0: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఆనర్ యువర్ టీచర్స్, హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దెన్ ఓన్లీ యు కెన్
1: గో. ఇదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వ మానవులు ఎందు ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
0: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ respect your mother, respect your father, respect your teacher, respect the God.
1: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
0: ఓన్లీ వెన్ యు సీ గాడ్ ఇన్ ఎవరీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
1: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
0: యువర్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ, బి హ్యాపీ. Happy, make others happy. All will be happy. God will be happy.

0: కేజీ చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? కేజీ చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా? నిజముగా పలుగు మనసా?
1: సన్నిధి